హలో హలో సార్, ఆర్ యు గెటింగ్ మీ?

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 9వ తేదీ ఈరోజు మంగళవారం. వివిధ భారతి నిలయంలో సమయం 5:58:45. శుభోదయం.

విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. శ్రోతలకు నమస్కారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదవశాత్తు నిన్న పేలుడు సంభవించి ఉక్కు ద్రవం లీకై మంటలు చెలరేగిన ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో నిన్న జరిగిన మీ భూమి మీ హక్కు గ్రామ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ వివాదాలకు తావులేకుండా పట్టదారు పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిచేసి 90 లక్షల మందికి వారి భూమిని వారికి సొంతం చేస్తున్నట్లు తెలిపారు. గోదావరిలో కాలుష్య తీవ్రతను గుర్తించేందుకు అధికారులు ఇటీవల రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్షించి ఆ ఫలితాల నివేదికను తాజాగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు సమర్పించిన సందర్భంగా ఆయన స్పందిస్తూ నది కలుషితానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలుగు భాషా సాహిత్యాలపై చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించడం, వారిలో సృజనాత్మక రచనా నైపుణ్యాలతో ప్రోత్సహించడమే లక్ష్యంగా కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 5-6 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న ప్రపంచ బాలల తెలుగు మహాసభల సందర్భంగా

సందర్బంగా రెండు కేటగిరీల్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులు తమ రచనలను జూలై 31లోగా 9947735253 ఫోన్ నంబర్కు గాని ప్రపంచ తెలుగు కథలు 2026@gmail.com ఈమెయిల్కి గాని పంపించాలన్నారు. జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణన ప్రక్రియలో ఎన్టీఆర్ జిల్లాలో 7,04,445 నివాసాలు, 18,52,600 మంది జనాభా ఉన్నట్లు గుర్తించారు. జిల్లాను 3,251 హౌస్ హోల్డ్ బ్లాక్స్కు విభజించి చేపట్టిన ఈ గృహగణన ప్రక్రియ గత శనివారంతో ముగిసిందని అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: శుభములిస్తే వేల్పు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ వన్ పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: మై పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వి ఆర్ విత్ యు. వి ఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపాయస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, పిఎఫ్ గ్రాడ్యుయేట్, ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 లక్షల దే విల్ గెట్. వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. వన్ ఫ్యామిలీ విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్, ఈవెన్ హూ ఆర్ వర్కింగ్ అవుట్ సోర్సెస్ దట్ ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్. ఇన్ ఆల్ అదర్ వాట్ ఎవర్ బై గివింగ్ ఆల్ అసిస్టెంట్ విల్ గోయింగ్ టు గివ్ ఇట్.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట, ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడ ఉన్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్యమాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినవారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
3: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్, కర్నూలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
0: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
7: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
7: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
7: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
8: FM 101.3.
9: ఆరు గంటల 5 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు. అనంతరం భగవద్గీత పారాయణం. 7:05 మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి వార్తలు.
10: వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
11: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened in under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
10: ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తి చక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన లాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకర్లకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYD ని ఫాలో అవ్వండి. ANR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయంలో రాష్ట ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో

0: పొడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజ మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu Erula Mantritva Sahayak కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడా దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ధి దిశగా, నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 36వ శ్లోకం. సుఖం త్విదానీ త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర

నిగచ్చతి. భరతర్షభ, భరతవంశశ్రేష్ట, ఇదానీం ఇప్పుడు త్రివిధం గుణాల చేత మూడు రకాలైన తు అనగా క్రియల కంటే కారకాల కంటే భిన్నమైన సుఖం ఫలరూపమైన సుఖాన్ని గురించి మే శృణు, నా ద్వారా విను. యత్ర అభ్యాసాత్, ఏ సుఖంలో పరిచయం యొక్క పునరావృత్తి వలన రమతే సాధకుడు ప్రీతిని పొందుతున్నాడో, చ మరియు దుఃఖాంతం దుఃఖరాహిత్యాన్ని, నిగచ్చతి నిశ్చయంగా పొందుతున్నాడో.

నిగచ్చతి. అర్జున, ఇప్పటి వరకు క్రియలను కారకాలను విభజించి చూపించాను, ఇప్పుడు వాటికి ఫలరూపమైన సుఖాన్ని గుణపరంగా విభజిస్తాను. శ్రద్ధగా విను. ఇంతవరకు సాధకుడు చేసే కర్మలను, వాటిని చేయించే బుద్ధ్యాధికారకాలను త్రిగుణపరంగా విభజన చేసిన భగవానుడు ఇక సర్వకర్మలకు ఫలభూతమైన సుఖాన్ని గుణపరంగా విభజన చేయబోతూ ముందుగా విషయ పరిచయవాక్యం పలుకుతున్నాడు. సుఖం త్విదానీ త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర

0: నిగచ్చతి.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వి తో. వెల్కమ్ టు ట్వింకిల్.

ఒక చిన్న పదమే, కానీ చాలా గొప్పది, ఎంతో విలువైనది. ఈ యొక్క పదాన్ని చదవటానికి ఒక సెకండ్ పట్టచ్చు, ఆలోచించటానికి ఒక నిమిషం పట్టచ్చు, అర్థం చేసుకోవటానికి ఒకటి లేదా కొన్ని రోజులు పట్టచ్చు. కానీ ఆ యొక్క విశ్వాసాన్ని నిరూపించటానికి మాత్రం జీవితకాలం పడుతుంది. ఇలా ఎన్ని విలువైన మాటలు పంచుకున్నా మన మీద మనకి విశ్వాసం లేకపోతే మాత్రం ఎన్ని చేసినా అది వృధానే. మనసు గెలుపుని చేరుకోవాలి అంటే ఓర్పు నేర్పుతో పాటు విశ్వాసము నమ్మకం కూడా ఖచ్చితంగా ఉండాలి. అవే మన భవితకి పునాది బాస్. మరి ఇంకేంటి ఆలస్యం? ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆంటిల్ దాన్ వేటూరి వారి కళ నుంచి జాలువారిన ఈ అద్భుతమైన పాట మీ అందరి కోసం ట్వింక్లింగ్ ట్యూస్డే కాఫీ టైమ్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3 MHz బై మీ JSV తో.

గోదావరి మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం కాఫీ టైమ్ ఓన్లీ ఆన్ 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. వెల్, ఈ రోజు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మరి దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే, జనం నుంచి పుట్టిన వారే నాయకుడు. నాయకుడి యొక్క లక్షణం అధికారం కాదు, ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ ప్రతి వారిని నాయకులుగా తీర్చిదిద్దటమే. వారిలో ఉన్నటువంటి శక్తిని, వారి బలాన్ని వారికి పరిచయం చేయటం. మరి ఇలాంటి ఎంతో మంది నాయకులు మన భారతీయ చరిత్రలోనే కాదు, ప్రతి భారతీయుని యొక్క గుండెల్లో వారు పంచినటువంటి ధైర్యం, స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోయాయి. మరి ఈరోజు భారతీయ ఆదివాసీ స్వాతంత్ర సమరయోధులు జానపద నాయకుడిగా పేరుగాంచి గిరిజన తెగైనటువంటి ముండా జాతికి చెందినటువంటి వారు భగవాన్ బిర్సా ముండా వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని పునఃస్మరించుకుందాం. వెళ్ళంతకన్నా ముందు ఇంకొక అద్భుతమైన పాఠం ఎందరి కోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.

చాడగాదు ఈడగాదు ఆ నీరుల నేడగాదు గుర్రం నీళ్ళ గుట్ట కాడ అలుగోవారు తండాలో ఆ జమ్మ చెవుడు చెట్టున్నది ఎవడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది ఎండ లేదు రాత్రి కాదు ఏగు సుక్క ఉడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి ఆయన పేరు సోమలగండు నాయన పేరు సోమరగండు తాత పేరు బాహుదూరు బుచ్చుల తాత వీర నాయకు పెట్టిన పేరు భీమలా నాయక్ శభాస్ భీమలా నాయకా.

at Bharti FM 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్బీతో 7:34 దాటి 48 సెకండ్లు అయిపోయింది. మన క్లాక్ లో టైం మరి మాట్లాడుకుంటున్నాము భగవాన్ బిర్సా గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని. అప్పటి ఆచారం ప్రకారం తల్లిదండ్రులకి పిల్లలు పుట్టినటువంటి ప్రదేశం ప్రకారంగా తెగ ప్రకారంగా అంటే గిరిజన తెగ ప్రకారం నామకరణం చేసేవారు. అందుకనే బిర్సా వారికి పుట్టిన ప్రదేశాన్ని దానికున్నటువంటి ఆ యొక్క పేరుని వీటన్నింటినీ పట్టి ఆయనకి భగవాన్ బిర్సా ముండా అనేటువంటి పేరు వచ్చింది. ప్రదేశం వెనక ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన ఏ తెగలో పుట్టారు, ఇలాంటి ప్రదేశాల వెనక కొంత వాదనలు నెలకొన్నా కూడా జానపద గేయాలలో బిర్సా వారి యొక్క జన్మస్థలం ఉలీహట్టు అని ఇంకా కొన్ని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇలా సాగుతూ ఉండగా అహుబటు గ్రామంలో వారి యొక్క మామయ్య వారింట్లోనే ఉంటూ సాల్గా అనేటువంటి గ్రామంలో పాఠశాలలో బిర్సా గారు చేరారు. ఎంతో శ్రద్ధగా విద్య పట్ల ఆసక్తి చూపేవారు. ఆ యొక్క తృష్ణని గమనించినటువంటి అధికారులందరూ కూడా ఆయనని జిల్లా కేంద్రమైనటువంటి చైబాసాలో మరొక పాఠశాలలో చేర్చుకున్నారు. అక్కడ బిర్సా గారు పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఇవన్నీ కూడా అభ్యసించారు. ఇక్కడే ఆయన కొన్ని జీర్ణించుకోలేని నిజాలని చవిచూశారు. ఆ నిజాలు ఆయన మనసుని, ఆయన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పాయి అనేటువంటి అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ చెల్లో.

0: City FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. వెల్ మరి భగవాన్ బిర్సా గారి యొక్క జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకుంటాం కదా. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన విద్యని అభ్యసిస్తున్నటువంటి సమయంలోనే కొన్ని జీర్ణించుకోలేనటువంటి విషయాలని నిజాలని ఆయన చవిచూశారు. అవే ఆయన మనసుని మలుపు తిప్పాయి, ఆయన జీవితానికి ఒక కొత్త బాట వేశాయి. బ్రిటిష్ పాలకుల చేతిలో గిరిజనుల పాలిట చేసినటువంటి పనులు, వీటిపైన పోరాడినటువంటి బిర్సా భగవాన్ 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నీటి బీహార్, జార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి మిలేనేరియన్ ఉద్యమానికి ఆయన సారథ్యాన్ని వహించారు. అలాగే బిర్సా గారు 1897 ఆయన 22వ ఏట ఆయనకి 22 సంవత్సరాల వయస్సులోనే బ్రిటిషర్లపైన యుద్దాన్ని ప్రకటించారు. తద్వారా భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఆయన నిలిచిపోయారు. నో వేర్ టు సమ్ వేర్ అని అంటూ ఉంటాం కదా. అడవిలో మొదలైనటువంటి ఆ కథ, ఆ పోరాటం, ఆ సమానత్వం కోసం మానవత్వాన్నే ఆయుధంగా మార్చి ఆయన చేసినటువంటి వీర పోరాట చరిత్రకి ప్రతీకగా గౌరవార్థంగా భారత పార్లమెంట్లో ఉన్నటువంటి సెంట్రల్ హాల్ వరకు ఆయన యొక్క విజయ ప్రస్థానము ధీరగాథ చేరుకుంది. అందుకనే ఆయన పోరాటానికి గౌరవార్థంగా ఏకైక గిరిజన నాయకుని యొక్క చిత్రపటాన్ని, భగవాన్ బిర్సా ముండా గారి యొక్క చిత్రపటాన్ని అక్కడ ఉంచారు. మరి ఇదిలా సాగుతూ ఉండగా బిర్సాయిత్ అని చెప్పి ఆయన ఒక ఆదివాసీలకి సంబంధించి ఒక విశ్వాసాన్ని ఆయన నెలకొల్పారు. మరి ఆ విశ్వాసం వెనక ఉన్నటువంటి విజయ ప్రస్థానమేంటి, ఆయన అక్షరాలతో రాసినటువంటి ఆ యొక్క నూతన కథ చరిత్ర, వీటి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు శ్యామ్ సింగ్ రాయ్ ఈ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పెహలే ఏక్ ఫైసలా హోతా హర్ ఫైసలే సే పెహలే ఏక్ సవాల్ క్యా మై తయార్ హూ అగర్ జవాబ్ హై హాం తో భారతీయ వాయుసేనా ఆప్కా ఇంతజార్ కర్ రహీ హై. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వితో 7:47 దాటి 15 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. సో బిర్సాయిత్ అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఆదివాసీల గుండెల్లో చిరస్థాయిగా నెలకొల్పారు బిర్సా గారు. ఇంతకీ ఏంటది, ఆదివాసీలని కొన్ని మూఢ నమ్మకాల నుంచి కాపాడుతూ వారి యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవటానికి బిర్సాయిత్ అనేటువంటి విశ్వాసాన్ని అందరి గుండెల్లో నింపారు. దీని ద్వారా గిరిజనులు ఏకం చేసి అడవి, నీరు, భూమి, జల్, జంగల్, జమీన్ తమ హక్కులని ప్రచారం చేశారు. ఇదంతా కూడా కేవలం భగవాన్ బిర్సా గారు 25 సంవత్సరాల వయస్సులోనే సాధించినటువంటి ఒక అరుదైన ఘన చరిత్ర, నిజంగానే ఒక ధీర వీర చరిత్ర అని అనటం కూడా అతిశయోక్తి కానే కాదు. అందుకనే

ఆయన జయంతిని అంటే నవంబర్ 15వ తారీఖున భగవాన్ బిర్సా గారి యొక్క జయంతిని జనజాతీయ గౌరవ దివాస్ గా జరుపుకుంటామన్నమాట. మరి ఇంతటి ఉద్యమం చేసినటువంటి ఆ యొక్క మహావీరుడు భారతమాతకి చేసిన ఆ సేవకి ఆయన అస్తమించారు. ఆయన చేసినటువంటి సేవలు ప్రతి ఒక్క గిరిజనుల గుండెల్లో నిలిచిపోయి ఇప్పటికీ ఎప్పటికీ ధైర్య సాహసాలకి ప్రతీకగా అడవి తల్లికి కుంకుమ బొట్టుగా ఆయన నెత్తురుని అద్ది ఎంతో మంది గుండెల్లో ఆయన రచించినటువంటి చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయి ఉంటుంది. అందుకనే ఆయన వర్ధంతి సందర్భంగా మనసా వాచా కర్మణ ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ ఈ అద్భుతమైన పాట మీ అందరి కోసం ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. వెల్, ఇలా గిరిజనుల కోసం త్యాగం చేసినటువంటి మహావీరులలో మన్నెందొర అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీముడు అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి భగవాన్ బిర్సా, ఇలాంటి ఎంతో మంది స్ఫూర్తిదాయకమైనటువంటి ఎంతో మంది గొప్ప ఉద్యమకారులు ఉన్నారు. సో వెల్, మరి ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోబోతున్నాము, మనందరికి చాలా ఇష్టమైనటువంటి బొమ్మ గురించి మాట్లాడుకుందాం. బొమ్మ అదేనండి, బొమ్మ పాత్ర గురించి మాట్లాడుకుందాం. మరి ఏంటి ఆ బొమ్మ పాత్ర? నేను చెప్పినా చిన్నప్పుడు మనం అందరం కార్టూన్ నెట్వర్క్ చూసాం కదా, అఫ్ కోర్స్ మర్చిపోయే ఆనందమా జేస్వి ఎంత బాగుంటుందంటే అస్సలు అలా టీవీకి అతుక్కుపోయి చూసేవాళ్ళం. ఎస్, మరి అలా అతుక్కుపోయి చూసే అంతటి అద్భుతాన్ని కనుగొన్నటువంటి రోజు ఈ రోజు అన్నమాట. 1934లో ప్రపంచంలో ఎంతో ఆనందాన్ని పంచే వాటిల్లో కార్టూన్ ముఖ్య పాత్ర పోషిస్తాయి అని అనటం అతిశయోక్తి కాదు. మరి జూన్ 9th 1934లో మిక్కీ మౌస్ కి సమతుల్యం చేయటానికి వాల్ట్ డిస్నీ డొనాల్డ్ డక్ ని ప్రపంచానికి పరిచయం చేసిన రోజు అది ఇదే. 1934లో వచ్చినటువంటి ద వైజ్ లిటిల్ హెన్ అనేటువంటి యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ లో తొలిసారిగా తెరకి కనిపించినటువంటి జ్ఞాపకార్థంగా ఈ యొక్క జూన్ 9th డొనాల్డ్ డక్ డ్రేగా జరుపుకుంటామన్నమాట. మరి ఈ యొక్క డొనాల్డ్ డక్ సామాన్యమైనటువంటి ఇమేజ్ ని క్రియేట్ చేయలేదు, అసలు ఆ మాట కానివ్వండి. ఎంత బాగుంటుంది అంటే ఎంతసేపు చెప్పినా ఎన్ని మార్లు చూసినా బోరే కొట్టదు బాస్ కదా. మరి ఈ డొనాల్డ్ డక్ కి సంబంధించి డిస్నీ ప్రపంచంలోనే ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా రూపొందించింది అండ్ అందరి మనసుల్ని ఆకట్టుకుని ఇప్పటికి కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంటుంది. మరి ఈ డొనాల్డ్ డక్కి డబ్బింగ్ చెప్పినటువంటి ఆర్టిస్ట్ ఎవరు అంటే క్లారెన్స్ నాష్. ఆయన పేరు క్లారెన్స్ నాష్. 50 సంవత్సరాల పాటుగా ఈ యొక్క డొనాల్డ్ డక్ అనేటువంటి పాత్రకి, యానిమేటెడ్ పాత్రకి ఆయన గాత్రదానం చేశారు. ఇప్పటికీ కూడా కొన్ని పాత్రలు మన గుండెల్లో నిలిచిపోతాయి అన్న మాటకి నిదర్శనంగా నిలుస్తుంది ఈ యొక్క డొనాల్డ్ డక్ అన్నమాట. మరి మనిషి సృష్టించినటువంటి బొమ్మ, ఆ బొమ్మకి మాటని ఇంకా ఆ పాత్రకి జీవాన్ని పోసి మనిషి మేధస్సు యొక్క గొప్పతనాన్ని, మనిషి ప్రతిభకి సాటి ఇంకా ఏది అనుకునేటువంటి ఒక గొప్ప తరుణమే ఈ రోజు అన్నమాట. ఇంట్రెస్టింగ్ రైట్? సో వెల్, మరి బొమ్మల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బొమ్మల పాట చూద్దాం. సో బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ప్రమాదవశాత్తు పేళ్లు సంభవించి ఉక్కు ద్రవం లీకై మంటలు చెలరేగిన ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని ల్యాడర్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి నుండి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఉక్కు ప్రమాదంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. నిరుపేద గృహిణులకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎంయువైలో కీలక మార్పులు చేస్తూ ఇకపై ఏడాదికి 4 సిలిండర్లను మాత్రమే సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ఉజ్వల లబ్దిదారుల సగటు వార్షిక వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని రాయితీ సిలిండర్లను 4 తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మాల్ కనూజ నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 పేరుతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన ఎన్జీ రంగాగా సుపరిచితులైన ఆచార్య గోగినేని రంగనాయకులు వర్ధంతి ఈరోజు. ఆయన 1900 సంవత్సరం నవంబర్ 7వ తేదీన గుంటూరు జిల్లా నుడుబ్రోల్లో జన్మించారు. ఆయన సుదీర్ఘకాలం పాటు పార్లమెంటు సభ్యులుగా సేవలందించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటల వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వి దోవల్. 8:09 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఇట్స్ టైం ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో బోల్డని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఒక గోల్డ్ మార్కెట్ గురించి కూడా మనకి తెలుసుండాలి కదా బాస్. మరి గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది? 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 15,168 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 13,904 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 11,376 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు పెట్రోల్ అండ్ డీజిల్ ధరల గురించి మాట్లాడుకుందాం. అండ్ అంతకన్నా ముందు 8:10 అయిపోయింది, ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిద్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మరి 8:11 అయిపోయింది మన క్లాక్ లో టైం అండ్ గెస్ పెట్రోల్ డీజిల్ మార్కెట్ గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ఇవాల్టి పెట్రోల్ ధర ఎలా ఉంది ఏంటి దానికి సంబంధించి అంటే 117.78 ఒక లీటర్ పెట్రోల్ ధర అండ్ అలాగే డీజిల్ ధర వచ్చేసి 105.45. సో పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్ అయితే ఎలా ఉంది అండ్ ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ దేనికి సంబంధించిందో తెలుసుకోవాలి అంటే ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాతే. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

వారే వా, చాలా రోజులైంది కదా ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని. నువ్వు నేను మూవీ నుంచి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాట. సో వెల్ మరి వింటూ ఆనందిస్తూ ఉన్నారు గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. మరి ఇంత విన్నాక ఒక మంచి క్లైమేట్ అప్డేట్ కూడా వింటే చాలా బాగుంటుంది కదా. సో ఇలాంటి పాటలు వింటే మనసు ఆనందంతో ఆనంద మేఘావృతం అయిపోతుంది. కానీ అది అమృత వర్షంగా మారుతుందా, ఆనంద హర్షంగా మిగిలిపోతుందా చూడాలి బాస్. ఎందుకంటే చాలా వేడిగా కాస్త తేమగా ఉండి ఉక్కపూత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏవైనా ఉష్ణోగ్రత సుమారు 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు సాయంకాలానికి 37 నుంచి 28 మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. సో టెంపరేచర్ అయితే ఇలా ఉంటుంది. మరి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, ఎస్పెషలీ వడగాల్పులు కూడా బాగానే వీస్తున్నాయి. అక్కడ వాన పడుతుంది అని ఆలోచించే లోపలే ఇక్కడ నేనున్నాను కదా అని సూర్యుడు తెలుసు కదా వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఏది ఏవైనా మధ్యాహ్నం సాయంకాలం వేళల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం వాన పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసేలోపు ఎండ ఉంటుందేమో అనుకునేలోపు వాన. సో ఈ క్లైమేట్ కొంచెం డేంజరస్ అన్నమాట మన ఫిజికల్ హెల్త్ కి. ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ తేమని ఈ వేడిని మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉష్ణోగ్రతని వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి అంటే మనం కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి బాస్. ఆ జాగ్రత్తలలో భాగంగా ఎప్పుడు కూడా క్రమం తప్పని వ్యాయామంతో పాటు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు శరీరానికి చలువ చేసే విధంగా ఉంటే చాలా బాగుంటాయి. అండ్ దాంట్లోనూ మనకి తెలిసిందేగా రాగి జావ, జొన్న జావ, వీటితో పాటుగా పల్చటి మజ్జిగ, మంచినీరు ఎక్కువగా త్రాగటం అండ్ దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్, ఇవి మన బాడీకి పుష్కలంగా అందే దిశగా మనం తీసుకునేటువంటి ఆహారమే మనకి శ్రీరామరక్ష. అండ్ వన్ మోర్ థింగ్, ఉసిరికాయ అవి కూడా మనం తినొచ్చు. వీటి వల్ల మనకి సి విటమిన్ ఉంటుంది అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ కళ్ళు తిరిగి నిస్త్రాణ నీర్సాలు హమ్మా అనేటువంటి శబ్దాలకి టాటా బై బై చెప్పేచ్చు అనమాట. సో వెల్ ఆలోచిస్తూ ఉండని. అండ్ ఇప్పుడైతే వైబుంది బేబీ వైబుంది లే ఈ పాట మంచి వైబుతో వింటూ ఆనందిస్తూ ఉండండి. ఆ తర్వాత ఒక మంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

బద్రీనాథ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్పీతో ఉబల్. ఎంప్లాయ్మెంట్ న్యూస్ గురించి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాను కదా, మరి నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం రిక్రూట్మెంట్ ఇన్ ఢిల్లీ, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ పడిందన్నమాట. నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం రిక్రూట్మెంట్, అది కూడా ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. మరి ఏ పోస్టులకి పడింది ఎంప్లాయ్మెంట్ అంటే, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, మెయింటెనెన్స్ ఆఫీసర్, గ్యాలరీ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్, ఇలా 6 విభాగాల్లో మనకి పోస్టులకైతే భర్తీ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఆన్లైన్ లోను ఆఫ్లైన్ లోను ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటుగా లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఎప్పుడు అంటే, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి 60 రోజుల లోపు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 5 జూన్ రిలీజ్ అయింది అనమాట. 5 జూన్ రిలీజ్ అయింది. సో 60 డేస్ లోపు మీ అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం .nic.in దీనికి లాగిన్ అవ్వండి. నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం .nic.in దీంట్లో లాగిన్ అయితే మనకి ఇంకా వివరాలు కావాలి అనుకుంటే, సో మీకు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలు వస్తాయి. సో వెల్, నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం, మాట్లాడుకుందాం ఇంట్రెస్టింగ్ డే గురించి. అంతకన్నా ముందు మన విజయవాడలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం గురించి. మరి ఏంటి ఆ అద్భుతమైనటువంటి ప్రోగ్రాం? స్టే ట్యూన్ బాయ్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో 8:40 అయిపోయింది. మన క్లాక్ లో టైం, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆటో డ్రైవర్ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఒక సముద్ర జీవ వైవిధ్యానికి ప్రపంచ కేంద్ర బిందువుగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక అద్భుతం గురించి మాట్లాడుకుందాం. టైటిల్ భారీగా ఉంది కానీ ఇంతకీ విషయం ఏంటి జేఎస్వి, ఇది కోరల్ ట్రయాంగిల్ అన్నమాట. పగడపు భుజము, పగడపు త్రిభుజ ప్రాంతము అని కూడా అంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ రైట్? అందుకనే సముద్ర జీవ వైవిధ్యానికి ప్రపంచ కేంద్ర బిందువుగా ప్రసిద్ధి చెందినటువంటి 6 ఆసియా పెసిఫిక్ దేశాలలో విస్తరించి ఉన్న ఒక భారీ కోరల్ ట్రయాంగిల్, దీన్నే పగడపు త్రిభుజ ప్రాంతాన్ని పరిరక్షించుకుంటూ ఈ ప్రాంతం గురించి అవగాహన కల్పిస్తూ జరుపుకునేటువంటి రోజే కోరల్ ట్రయాంగిల్ డే అన్నమాట. అది ఈ రోజే. మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇది ప్రపంచ సముద్ర వైశాల్యంలో కేవలం 1.5% మాత్రమే ఉన్నప్పటికీ ప్రపంచంలోని కోరల్ రీఫ్ అంటే పగడపు దిబ్బల జాతులలో 76% ఇక్కడే ఉన్నాయి. అందుకే దీన్ని అమెజాన్ ఆఫ్ సీస్ అని కూడా పిలుస్తారు. దీనికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అసలు ఈ కోరల్ ట్రయాంగిల్ అంటే అర్థమేమిటి, ఇది దేనికి సంబంధించింది తెలుసుకుందాం. అంతకన్నా ముందు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పీతో మనమున్నాము. గుడ్ మార్నింగ్. విజయవాడలో మాట్లాడుకుంటున్నాము కోరల్ ట్రయాంగిల్ డే గురించి అన్నమాట. సో ఇందాక చెప్పాను కదా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ప్రపంచ సముద్ర వైశాల్యంలో కేవలం 1.5% మాత్రమే ఉన్నా, ప్రపంచంలో ఉన్నటువంటి కోరల్ రీఫ్ పగడపు దిబ్బల జాతులలో 76% ఇక్కడే ఉంటాయి. అందుకే దీన్ని అమెజాన్ ఆఫ్ సీస్ అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఈ యొక్క కోరల్ ట్రయాంగిల్, పగడపు త్రిభుజము అంటే ఏంటి? ఆసియా పెసిఫిక్ ప్రాంతాల్లోనే కాకుండా ఇండోనేషియా, మలేషియా, పపువా, న్యూగినియా, అలాగే ఫిలిప్పీన్స్, సోలమాన్ దీవుల్లో మరియు టైమోర్ లేస్ట్ అనేటువంటి 6 దేశాలలో విస్తరించి ఉన్నటువంటి ఒక సముద్ర ప్రాంతం, దీన్నే కోరల్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. అందుకనే ఈ యొక్క కోరల్ ట్రయాంగిల్ దీని దగ్గర ఉన్నటువంటి

సహజ సిద్ధమైనటువంటి వనరులని కాపాడుకుంటూ ఆ యొక్క కోరల్ రీఫ్ యొక్క ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకోవడానికి ఈ కోరల్ ట్రయాంగిల్ డేని జరుపుకుంటాం. ఏది ఏవైనా ప్రకృతిలో అణువణువు ఒక అద్భుతమే. ఎన్ని మార్లు చెప్పుకున్నా తనివి తీరని ఆనందం అందిస్తుంది ప్రకృతి మాత్రమే బాస్. మరి ఎస్, 8:54 AM అయిపోయింది మన క్లాక్ లో టైం. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. కలుసుకుందాం జోరుగా హుషారుగాలో మరికొద్ది క్షణాల్లో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు ఆతో జోమో కోర్దా, ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వన్ నేనొక్కడే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి ఉక్కు ద్రవం లీకై మంటలు చెలరేగిన ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని ల్యాడిల నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రింద పడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డితో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి నుండి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆయన జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. విశాఖ ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరొక నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు జిల్లా మంగళగిరి పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిన్న ప్రత్యేక ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. విద్యార్థులు మంగళగిరి హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించి చేనేత చీరల తయారీ ప్రక్రియను, అనంతరం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించి ఆయా శాఖల పనితీరును, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించినట్లు నిర్వాహకులు తెలిపారు.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్మితో 9:03:45 అయిపోయింది మన క్లాక్ లో టైం అనమాట. అండ్ మనమున్నాము మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈనాటి జోరుగా హుషారుగాలో చాలా చాలా ఆసక్తికరమైనటువంటి ఒక అద్భుతమైన నైపుణ్యం గురించి, చారిత్రక శిల్పకళ విశేషాలను గురించి తెలుసుకుందాం. భారతదేశం కళలకి కానాచి, అందున భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రక శిల్పకళా నైపుణ్యాలు ఇంకా ఎంతో మంది రాజవంశీయుల పాలనలో కట్టించినటువంటి ఆ ఘన చరిత్ర నేటికీ మన తర్వాతి తరాల వారికి ఎంతో గర్వకారణం. భారతీయ కళా నైపుణ్యాలకి మచ్చుతునకలుగా కళా సాంస్కృతిక రంగాలకి కలికితిరాయిగా నిలిచాయి. అంతేనా, మరి నేడు ఒక గొప్ప ఆలయ చరిత్ర గురించి, ఆ చారిత్రక నిర్మాణ శైలి గురించి, ఆ ఆలయంలో ఉన్నటువంటి మంటపాల గురించి, శిల్పకళా నైపుణ్యం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి వాటి వెనక ఆ చరిత్రని తెలుసుకోవాలి అంటే మనం ఒక అద్భుతమైనటువంటి పాటను వినాల్సిందే. భారతదేశం గురించి మాట్లాడుకున్నాం, శిల్పకళా నైపుణ్యం గురించి మాట్లాడుకున్నాం, మరి ఈ పాట వినకపోతే ఎలా? So stay tuned and enjoy listening to Vivid Bharati FM 101.3 MHz by Zorga Hushaaruga.

పరిదేశి మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. జోరుగా హుషారుగా మీ జేఎస్వితో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఒక అద్భుతమైనటువంటి ఆలయ చరిత్ర గురించి, దాని యొక్క నైపుణ్యం గురించి తెలుసుకుందామని. నంది గ్రామం, నంది కొండలు లేదా నందిదుర్గ అని పిలువబడేటువంటి పాదభాగంలో చిక్బళాపూర్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా కర్ణాటక రాజధాని అయినటువంటి బెంగళూరు నగరానికి ఈశాన్య దిశలో 65 కిలోమీటర్ల సుమారు దూరంలో ఉంది ఈ యొక్క దేవాలయం. మీకు చిన్న క్లూ ఇవ్వనా అండి, ఈ ఆలయం భారత పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి స్మారక చిహ్నంగా పరిరక్షిస్తోంది. అదే ఏమిటా దేవాలయం? ఆ దేవాలయం పేరు మీకు తెలుసా? దాని యొక్క సరిహద్దులు చెప్పాను, అండ్ ఏ ప్రాంతానికి సంబంధించిందో చెప్పాను, అండ్ గుర్తు కూడా మీకు అందించాను. ఈ ఆలయం భారత పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి స్మారక చిహ్నంగా పరిరక్షించబడుతోంది. మరి ఈ నంది కొండలు లేక నంది గ్రామం పాదభాగంలో చిక్బళాపూర్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకి 65 కిలోమీటర్ల సుమారు దూరంలో ఉన్న ఈ దేవాలయం ఏమిటి? ఇది ఒకటి కాదు, 2 ఆలయాలుంటాయి. సో ఆలోచించండి, ఈ పాట అయ్యేలోపు మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అంటిల్ దెన్ బ్యూటిఫుల్ ట్రాక్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వితో 9:16 దాటి 35 సెకండ్లు అయిపోతుంది మన క్లాక్ లో టైం. సో నేనైతే చాలా క్లూస్ ఇచ్చాను ఆ ఆలయాల పేర్లు ఏమిటి అని చెప్పి, పాట రూపంలో కూడా హింట్ ఇచ్చాను బాస్. మరి నంది గ్రామం నంది కొండల దిగువ పాద భాగంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలయాలు ఏంటో తెలుసా? సో చాలా మంది గెస్ చేయడానికి ప్రయత్నించారు, కరెక్ట్ గా మనకి ఆన్సర్ పంపించారు అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హంపి లేపాక్షి మాత్రం కాదు. సో ఎనీవేస్ ఈ ఆన్సర్స్ అన్ని కూడా నేను మళ్ళీ 10:00 కి చదువుతాను. భోగనందీశ్వర ఆలయము అరుణాచలేశ్వర ఆలయాలు అన్నమాట. భోగనందీశ్వర ఆలయం, అరుణాచలేశ్వర ఆలయాలు, ఈ రెండు అన్నమాట నేను చెప్పినటువంటి ఆలయాల పేర్లు. క్రీస్తు శకం 9-10 శతాబ్దం మధ్య కాలానికి చెందినవి ఈ రెండు ఆలయాలు. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి నిర్మాణాలు, మంటపాలు వివిధ కాలాలలో నిర్మించబడ్డాయి అని చెప్పి పేర్కొనబడ్డాయి చరిత్రలో. ఇవి జంట దేవాలయాలుగా చాలా ప్రసిద్ధి. మరి వీటి యొక్క నిర్మాణ శైలి విషయానికొస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని నేను మీకు ఇంతకు ముందే ఒక చిన్న హింట్ ఇచ్చాను కదా. భోగనందీశ్వర ఆలయం, అరుణాచలేశ్వర ఆలయాల యొక్క నిర్మాణ శైలి ఎంతో విశేషమైంది. ఇది కర్ణాటకలో ద్రావిడ వాస్తుశిల్పంలోని నోళంబవాది శైలిలో మిగిలి ఉన్నటువంటి అతి పురాతన ఆలయం. ద్రావిడ వాస్తుశిల్పంలోని నోళంబవాది శైలిలో మిగిలి ఉన్న అతి పురాతనమైనటువంటి ఆలయం. ఆ తర్వాత కొద్ది కాలానికే దక్షిణాన అరుణాచలేశ్వర ఆలయాన్ని నిర్మించారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది, ఫస్ట్ మనకిక్కడున్న ఆలయం భోగనందీశ్వర ఆలయం, ఆ తరువాత కొంతకాలానికి దక్షిణ దిశగా అరుణాచలేశ్వర ఆలయాన్ని నిర్మించారన్నమాట. చోళ సామ్రాజ్య కాలంలోనే ఈ ఆలయ సముదాయంలో పునరుద్ధరణ కూడా జరిగింది. అలాగే అదనపు నిర్మాణాలు కూడా ఈ ఆలయంలో చోటు

చేసుకున్నాయి. మరి ఈ ఆలయాలు వాటి యొక్క విశాలమైనటువంటి క్లిష్టమైన శిల్పకళలకి, సభా మంటపాలకి, శాసనాలకి, కళాకృతులకి ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. మరి అంత ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయం వెనక దాగున్న మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఈ రోజు నేను మీతో పంచుకుంటాను. అంతకన్నా ముందు అద్భుతమైన సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.

ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి చిన్న మొక్క నుంచి చిటారు కొమ్మ వరకు ప్రతి అణువణువు కూడా శక్తివంతమైనది. వెల్, మరి మాట్లాడుకుంటున్నాము అద్భుతమైనటువంటి కళా నైపుణ్యం కలిగిన భోగనందీశ్వర అరుణాచలేశ్వర ఆలయాల విశేషాల గురించి. మరి నందిగ్రామ సమీపంలోని 9వ శతాబ్దపు ప్రారంభ నాటి శాసనాలు శివాలయం గురించి ప్రస్తావించబడ్డాయి. ఆ శివాలయం యొక్క వైభవాన్ని గురించి తెలియచేయబడ్డాయి. ఆ ఆలయ సముదాయంలో భోగనందీశ్వర ఆలయం, అరుణాచలేశ్వర ఆలయం ఇవి రెండూ కూడా అతిపెద్ద గర్భాలయాలు. వీటి యొక్క శిల్ప వాస్తు కళలు పోలి ఉన్నటువంటి చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఈ అరుణాచలేశ్వర ఆలయానికి భోగనందీశ్వర ఆలయానికి చూడ్డానికి చాలా సిమిలర్ గా కనిపించినా కూడా వాస్తు విషయంలో గాని ఆ శిల్ప యొక్క కళల చెక్కబడిన నైపుణ్యంలో కాని చాలా చాలా వ్యత్యాసం ఉంది. కానీ చూస్తే రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అనిపిస్తాయన్నమాట. ప్రతి ఆలయానికి ఒక నవరంగం, అంతరాలయాలు, అంతరాలము, గర్భాలయము మరియు ద్రావిడ శైలి యొక్క విమానం కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ ఆలయానికి వెళ్లి మనం చూస్తే తనివి తీరా వాటి యొక్క అర్థాలు, అంతరార్థాలు మనకి బోధపడతాయన్నమాట. ముఖమండపం ఇక్కడ చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. మరి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ ముఖమండపానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. సో ఆ పేరేంటి, దాని యొక్క వైభవం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి అంటే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాతే. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. మరి ఈ ఆలయ చరిత్ర విశేషాలేంటి? దక్షిణ కర్ణాటకలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం తూర్పు ప్రాంతాల చరిత్ర ప్రాచీన కాలం నాటిది. అవి రాష్ట్రకూట మరియు గంగా రాజవంశల పాలనలో అభివృద్ధి చెందాయి అని ప్రతీతి. 8వ శతాబ్దం నాటి నోళంబ పల్లవులు అని కూడా పిలువబడేటువంటి నోళంబుల రాష్ట్రకూట మరియు గంగా రాజవంశుల తరఫున ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. మహేంద్ర రాజు మహేంద్ర 1860-895 సిఈ ఆ పాలనలో ఆయన బాణులను ఓడించిన తరువాత బాణులను అనేటువంటి వారిని ఓడించిన తరువాత ఈ ప్రాంతానికి తిరిగి అధికారం మరియు ఆర్థిక శ్రేయస్సు లభించాయి అని చరిత్ర చెప్తోంది. అదే మహేంద్ర 1 మరణానంతరం ఆయన తల్లి దేవళబర్రసి అనేటువంటి ఆవిడ రెండవ కుమారుడు ఇరివనోళంబ సహాయంతో అధికారంలోకి వచ్చి ఆమె కళలకు ఎంతో గొప్ప ప్రాచుర్యాన్ని పోషకాన్ని అందించింది. అలాగే ఆ యొక్క కళా నైపుణ్యంతో తన కుమారులకు నోళంబ అనే బిరుదుని కూడా ఉపయోగించింది అని నోళంబ నారాయణేశ్వర ఆలయాన్ని నిర్మించారు అని 850-1000 సిఈ కాలం నాటి యొక్క శాసనాలు ప్రాంతీయ కళల యొక్క సమ్మేళనాన్ని ప్రతిబింబించే దిశగా ఈ యొక్క నోళంబవాది శైలి ఉంటుంది అని మనకి తెలుస్తుంది. అందుకనే భోగదీశ్వర ఆలయం యొక్క శైలి కూడా నోళంబ శైలిలో ఉన్నటువంటి చివరి ఆలయంగా ప్రసిద్ధి చెందింది అని మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఈ యొక్క శాసనాల ప్రకారం శివాలయం గురించి అండ్ అందులో ఉన్నటువంటి ప్రాశస్త్యం గురించి వర్ణించడం ఒక ఎత్తైతే, ఈ ఆలయం తరువాత వచ్చినటువంటి ప్రముఖ దక్షిణ భారత రాజవంశుల పోషణలో ఉంది అండ్ దాంతోపాటుగా గంగా రాజవంశం, హోయసలల సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం కూడా వీటి యొక్క వైభవ ప్రాభవాలని ఎంతో అద్భుతంగా చూసుకుని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాయి అని అనడం అతిశయోక్తి కానే కాదు. ఇంకా ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాక ఆ ఆలయంలో ఒక ముఖమండపం ఉంది. ఆ ముఖమండపానికి జాలి అని పిలువబడేటువంటి రంధ్రాలు, ఆ రంధ్రాలు గల రాతి తెరలు కూడా అమర్చబడి ఉంటాయి. ప్రతి గర్భాలయానికి ముందు నంది మండపం కూడా చాలా ప్రసిద్ధి ఈ యొక్క ఇరు ఆలయాల్లో. ఈ జంట దేవాలయాల మధ్యలో ఒక అద్భుతం నెలకొంది అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆలయ చరిత్ర, ఆలయం గురించి ఉన్నటువంటి కొన్ని విశేషాలన్నీ ఒకెత్తైతే, ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి ఒక మండపం, దాన్నే కళ్యాణ వేదిక అంటారు. ఉమామహేశ్వరుల యొక్క కళ్యాణ వేదిక. ఇది ఎందుకంత అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఆదరణకి గురైంది, ఏమిటి దీనిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత, సో తెలుసుకుందాం దీని వెనుక ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి. అంటిల్ దెన్ ఒక అద్భుతమైన సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటూ ఆనందిస్తూ ఆశీర్వదిస్తున్నారు. వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. వెల్ మరి 9:40 ఏం అయిపోయింది మన క్లాక్ లో టైం. సో నేను చెప్పాను కదా, ఇక్కడ చాలా చాలా విశేషమైనటువంటి మంటపం ఉంది అని చెప్పి, అది మరేమిటో కాదు, ఉమామహేశ్వర కళ్యాణ వేదికగా ఎంతగానో ప్రసిద్ధి చెందినటువంటి విశేషమన్నమాట. ఈ ఆలయం మొత్తంలో ఈ ఉమామహేశ్వర వసంత మండపం మన దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రత్యేకించి నల్లరాతితో నిర్మించబడినటువంటి ఈ యొక్క అలంకార మంటపం సాక్షాత్తు శివపార్వతుల యొక్క వివాహ వేదికగా చరిత్ర చెప్పబడిందన్నమాట. నిజంగా ఇవి వింటుంటేనే ఇంత ఆనందంగా ఉంది అంటే, నిజంగా అక్కడ చూస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది అన్నదానికి ఇదేనేమో భావన.

నిజంగా కొన్ని ఆనందాలు కళ్ళారా చూస్తూ ఉంటే మాట రాదు అంటారు. అలాంటి ఆనందానికి అనుభూతికి లోనయ్యేటువంటి ప్రదేశమే ఈ ఒక్క ఉమామహేశ్వర కళ్యాణ వేదిక. ఎందుకంత ప్రత్యేకము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణ శైలి మన దృష్టిని ఆకర్షిస్తుంది. మరీ ప్రత్యేకించి నల్లరాతితో నిర్మించబడినటువంటి అలంకార మండపం అన్నాను కదా, మరి ఇది నిర్మించిన వారు ఎవరో తెలుసా? హోయసాలల యొక్క అద్భుత సృష్టి. ఈ ఆలయం మొత్తం నిర్మించింది హోయసాలలు కాదు, ఈ ఆలయం మొత్తంలో ఉన్నటువంటి ఈ మండపాన్ని మాత్రమే హోయసాలల యొక్క నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఆ మండపాన్ని చూస్తూ ఉంటే ఇంకా నిజంగా మాటలు రావు అని చెప్పి. ఈ మండపంలో విశేషమైనటువంటి ఆకర్షణ ఆ మండపానికి ఉన్న శిల్పకళా నైపుణ్యం గురించి చెప్పుకోటానికి మాటలు చాలవు. ఆ స్తంభాలపైన ప్రేమకి చిహ్నంగా ఉన్నటువంటి చిలకలని ఇరువైపులా కనువిందుగా చెక్కారన్నమాట. ఆ చిలకలు ఏమిటో తెలుసా? రామచిలకలండి. ఎంత బాగుంటాయంటే నిజంగా ఆ నల్లరాతితో ఇరువైపులా చిలకలు, మధ్యలో చిన్న చిన్న బొమ్మలు, ఆ పువ్వులు, ఈ యొక్క చక్రాలు, ఈ ఆకృతిలో వచ్చినటువంటి ఆ డిజైనింగ్ నిజంగా ఎంత అద్భుతంగా చేశారా అనిపిస్తుంది. ఆ అద్భుతానికే అబ్బురపరిచేటువంటి ఆనందం పంచే మండపమే ఈ యొక్క ఉమామహేశ్వరుల కళ్యాణ వేదిక. మరి అంత ఆనందంగా కనువిందు చేస్తుంది కనుకనే కళ్యాణ వేదిక వేదమంత్రాలు శాస్త్రాలు అన్నీ ఒకవైపు ఉన్నా ఇటు ప్రేమకు విశేష స్థానాన్ని కూడా కల్పిస్తుంది. ఎందుకంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పి మనమందరం కూడా ఆ తల్లిని కొనియాడతాం కదా. మరి అంతటి ఆనందం కల్పించేటువంటి ఈ యొక్క విశేష మండపంలో ఇంకొక విశేషం కూడా ఉంది. మరి అది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఈ అద్భుతమైన పాట వినాల్సిందే. వరముల చిలక స్వరముల చిలక అంటూ మధుర మీనాక్షిని కొనియాడి కాస్త ఆ శివయ్య దగ్గరికి వెళ్దాం. ఓకేనా? సో బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వస్తాయి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా మీ జయస్వితో. వెల్, మరి రామచిలకల అద్భుతమైన ఉమామహేశ్వర మండపం గురించి మాట్లాడుకున్నాం కదా. మరి వరముల చిలక, స్వరముల చిలక, శివగిరి చిలక, ఈ చిలకలన్నీ కూడా చుట్టేసి చక్కగా స్వామివారి దగ్గరికి చేరుకున్నాం. అందుకే ఇక్కడ ఆలయ ప్రాశస్త్యంలో భాగంగా వేదనాదాలతో, వేద మంత్రాలతో, శాస్త్రాలతో చేసేటువంటి

వంటి ఈ వేడుకలన్నీ ఒక ఎత్తైతే ప్రేమకి కూడా భాగమివ్వటం అనేది నిజంగా చాలా హోయసాలల యొక్క నిర్మాణ శైలికి ప్రతీతిగా ఒక కలికితురాయిగా నిలిచిపోయినటువంటి అద్భుతం. ఇక్కడ ప్రేమ అనేటువంటి భావన ఐహికమైనటువంటి వాంఛతో కూడిన ప్రేమ కాదు. ఇది మధుర భక్తికి ప్రతీతిగా ఆ భావనకి నిదర్శనగా నిలిచినటువంటి ప్రేమ అన్నమాట. అందుకే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పి ఆ యొక్క ఉమామహేశ్వరుల యొక్క ఆశీర్వాదం కోసం నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వధూవరులు ఇరువురూ కూడా ఈ యొక్క కళామండపానికొస్తారు. ఇక్కడ విశేషం ఇంకోటి ఉంది అన్నాను కదా, అదిదే శివపార్వతుల వివాహ వృత్తాంతాన్ని ఆ శిల్పకళా నైపుణ్యం వివరించేటువంటి తీరుకి మంత్రముగ్ధులవ్వాల్సిందే అని అనటం అతిశయోక్తి కాదు. అందువల్లే నూతన వధూవరులు ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపకి పాత్రులు అవుతారు అనేటువంటి నమ్మకం ఇక్కడ ఉందన్నమాట. అందుకనే ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనం భావిస్తాం.

ఏది ఏవైనా ఆయన యొక్క లీలలో మనం ఆడేటువంటి ఆటబొమ్మలవే, కీలుబొమ్మలవే కదా. అందుకనే ఎప్పుడూ కూడా ఈ ఆలయ నిర్మాణాలు, ఈ చరిత్రలు, వీటి శైలి ఇవన్నీ కూడా మనకి ఒకటే నిజాన్ని చెప్పకనే చెప్తూ ఉంటాయన్నమాట. అంటే ఇటు భోగనందీశ్వర ఆలయం కానివ్వండి, అరుణాచలేశ్వర ఆలయం కానివ్వండి, మనిషి శరీరంలో ఉన్నటువంటి ఒక్క నవరంధ్రాలకి, షట్చక్రాలకి, యోగ సాధనకి అండ్ ఈ జీవుడిలో ఉండేటువంటి ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆలయ ప్రాంగణంలోకి అడుగిడగానే ఒక ప్రశాంతమైనటువంటి ఆనందానికి లోనవుతాయి. మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అంతా కూడా ఒక ఆవిరి రూపంలో ఇవాపరేట్ అయ్యి ఒక నూతన శక్తి, ఒక పాజిటివిటీ, ఒక వైబ్రేషన్ అనేది మనలో ఉంటుంది. అందుకనే ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించినటువంటి, రాజవంశీయుల చేత నిర్మించబడినటువంటి ప్రతి ఒక్క ఆలయానికి, అందున భారతదేశంలో ఉన్న ఆలయాలకి ప్రతిదానికి ఒక వైభవం అనేది ఉంది. అందుకే వాటిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాల వాటికి అందించగలిగేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది, ప్రతి ఒక్క భారతీయ పౌరుడిది అన్నమాట. ఆలయాలు మాత్రమే కాదు, ఇలాంటి ఎన్నో చారిత్రక చిహ్నాలు అండ్ ఎన్నో అద్భుతమైనటువంటి ప్రదేశాలు, వీటన్నింటినీ కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపింపచేసే దిశగా యువత ముందుకి అడుగు వేయాలి అనేటువంటి తాత్కాణం. అందున వేద పారాయణగా, వేద భూమిగా, కర్మభూమిగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో మనము కూడా యువతగా మన చరిత్ర గురించి తెలుసుకుని సదా సంతోషంగా ఆ యొక్క భగవంతుడి కృపాకటాక్ష వీక్షణాలకి పాల్గొని ఉండటమే అసలైన ఆనందం. సో వెల్, మరి ఇంత మాట్లాడుకున్నాక ఏదైనా అంతర్లీనంగా లీనమవ్వాల్సింది ఆయనలోనే కాబట్టి ఒక అద్భుతమైన పాట మీకోసం వచ్చేస్తుంది. ఆ తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు హరివిల్లు కార్యక్రమంలో. సో ఇది ఈనాటి మన నందిగ్రామ పాదభాగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆలయ నైపుణ్య శిల్పకళ చరిత్రకి సంబంధించిన భోగనందీశ్వర ఆలయం మరియు అరుణాచలేశ్వర ఆలయ విశేషాలు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసు గుణ. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లో మంత్రి అధ్యక్షతన నిన్న వ్యవసాయం, ఉద్యానవనం, రక్షిత తాగునీరు, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ, సర్ తదితర కీలక అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాద ఘటన గురించి ఆరా తీసినట్లు తెలిపారు. ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం నేపథ్యంలో తిరుపతిలో ఈ రోజు జరగాల్సిన కూటమి పార్టీల సంక్షేమం సభ వాయిదా పడింది. జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట అధ్యక్షులు మాధవ్తో మాట్లాడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు నిన్నటితో ముగియగా ఈ రోజు నామినేషన్లను పరిశీలించనున్నారు. రాష్ట్రంలో 4 ఖాళీలకు జరుగుతున్న ఎన్నికలకు మొత్తం 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మలేసియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార సహకారాన్ని విస్తరించే అవకాశాలపై మలేసియా ప్రతినిధి బృందంతో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు నిన్న సమావేశమయ్యారు. విజయవాడలోని ఫెడరేషన్ కార్యాలయంలో నిన్న ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమం చేపడతామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం నిన్న జరిగింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేస్వితో మనమున్నాము నవరస భరిత హరివిల్లులో. 10:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వెల్ మరీ. సో చాలా మంది నాకు మెసేజెస్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హాయ్ మ్యామ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు మనకి సౌజన్య గారు మంగళగిరి నుంచి. అండ్ భోగనందీశ్వర ఆలయం అంటూ ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు అబ్దుల్ కలాం గారు పెద్దపర్మి నుంచి. హంపి లేపాక్షి అంటూ లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు నుంచి, అయ్యో కాదండి, అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకు పంపించారు. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. జోరుగా హుషారుగాలో చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక సముద్రంలో విహరింపజేశారు. మంచి పాటలు వినిపిస్తున్నారు, వేసవి పన్నీటి జల్లుల్లాగా మనసుకి ఊరట కలిగింది అంటూ పంపించిన వారు వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హలో, వెల్కమ్ టు హరివిల్లు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పులరాజ్ గారు, జేఎస్పీ గారు ఎలా ఉన్నారు? మీ బ్రాండ్ షో జోరుగా హుషారుగా అదిరింది బాయ్స్, వెల్కమ్ టు హరివిల్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి, శుభోదయం మీ కూడా. అండ్ నెక్స్ట్ జేఎస్పీ గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. వీటితో పాటుగా మనకి సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు అప్పటి నుంచి అంటే నాటి కార్యక్రమాల నుంచి నేటి రేడియో కార్యక్రమాల వరకు బాలానందం, అలాగే యువవాణి, మకరందం అండ్ వీటితో పాటుగా కార్మికలో కేరింతలు అండ్ ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి మాటలన్నీ కలిపి ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. సార్ ఇంత పెద్ద మెసేజ్ చదవగలిగే టైం అయితే లేదు, అన్నిదా భావించకండి. మీ అద్భుతమైనటువంటి మెసేజ్ కి అనంతమైనటువంటి అభిమానాన్ని అనతి పదాలతో అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ద బ్యూటిఫుల్ అండ్ స్వీట్ మెసేజ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గూగుల్లో వెతికినా దొరకని సమాచారం అందిస్తున్న జేఎస్వికి శుభోదయం, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు ఫ్రమ్ హిందూపూర్ నుంచి. ఎంఎస్ దుర్గారావు గారు, గుడ్ మార్నింగ్ బాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అది మీకు కూడా. అనంతపురం నుంచి అనురాధ గారు, భోగనందీశ్వర ఆలయం గురించి చాలా బాగుంది. వెల్, నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశానండి. సో వెల్, నేను కూడా ఆన్సర్ క్వశ్చన్ అడిగే టైం వచ్చింది, మీరు ఆన్సర్ పంపించే సమయం కూడా వచ్చింది. ఈ క్వశ్చన్ ఆన్సర్ల మధ్య ఉన్నటువంటి ఆ అభినాభావ సంబంధమే ఈనాటి మన నవరస భరిత హరివిల్లు అనమాట. సో ఈనాటి నా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఆన్సర్స్ పంపించడానికి సిద్ధంగా ఉండండి. అశోక స్తంభం పోలినటువంటి ఇంకొక ప్రతిరూపాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు? యాజ్ ఇట్ ఈస్ గా అశోక స్తంభం లాగానే, అశోక పిల్లర్ లాగానే ఇంకొక దేశంలో ఈ స్తంభాన్ని పోలిన, పోలికలతో ఉన్న ఇంకొక స్తంభాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు? అశోక స్తంభాన్ని పోలిన ఇంకొక ప్రతిరూప స్తంభాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488144 కి వాట్సాప్ చేస్తుండండి బాస్. సో క్వశ్చన్ గుర్తుంది కదా, అశోక పిల్లర్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉన్నటువంటి ఇంకొక పిల్లర్ ని ఇంకొక దేశంలో ఆవిష్కరించారు, అది ఎక్కడా? ఆన్సర్స్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: हर उड़ान से पहले एक फैसला होता है,
2: हर फैसले से पहले एक सवाल,
1: क्या मैं तैयार हूँ? अगर जवाब है हाँ, तो भारतीय वायुसेना आपका इंतजार कर रही है. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వెల్, నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, అశోక స్తంభాన్ని పోలినటువంటి అలాంటి స్తంభమే ఇంకొక దేశంలో ఆవిష్కరించారు. సో మరి ఆ దేశం ఏంటి, ఎక్కడుంది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8664888114 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చంద్రలేఖ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. నవరస భరిత హరివిలో నేను అడిగిన క్వశ్చన్, అశోక స్తంభం పోలిన ఇంకొక స్తంభాన్ని ఇంకొక దేశంలో ఆవిష్కరించారు అని చెప్పి, శుభోదయమమ్మ నిన్న భారతావనిలో మృగశిర పలకరింత, నేడు వివిద్ భారతిలో పురాతనమైన ఆలయ కారుని ఆలయ పలుకులగామి చిలకరింతలు, ఆలయ పలుకులుగా మీ చిలకరింతలు, ఆధ్యాత్మిక తొలకరిగా పులకింత, గోరంత సమయంలో కొండంత కథను భద్రపరిచిన మీరే మా నేతి ముంత, వివిద్ భారతి మహావృక్షానికి జయస్వి ఒక కొమ్మ, ఆ కొమ్మను అంటిపెట్టుకుని ఉన్న చివురులే మనందరి శ్రోతలు, మధ్య మధ్య వినిపించే మీ మధుర గానం ఆ యొక్క చివురుల మధ్య పూసిన పువ్వులైతే ఆ గానామృతాన్ని ఆకర్షించే మా మనసు ఒక తేనె తీగ. సరస్వతి కటాక్ష సంపన్నులై ఎక్కువ మక్కువతో ఈ రంగాన్ని పెనవేసుకున్నటువంటి మీరు ఒక ధార్మిక పువ్వుల తీగ అంటూ చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిమానానికి అండ్ అలాగే ఆశీర్వాదానికి, థ్యాంక్స్ లాట్. సో వెల్, మరి నైన్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తూ, శుభోదయం మిత్రమా, హాయ్ జయస్వి, ప్రియసఖి బాగున్నారా? సారీ, 2 టైమ్స్ మీకు నేను మెసేజ్ పెట్టలేకపోయాను, కొంచెం బిజీగా ఉన్నా.

బట్ మార్నింగ్ నుంచి అద్భుతమైన మాటలతో చక్కటి పాటలతో మీ మృదు మధురమైనటువంటి గాత్రం వింటూ ఉంటే మనసంతా ఆనంద పారవస్యంతో మునిగిపోతున్నామనుకో సో హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ మ్యామ్. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కహాని. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్, ఫస్ట్ డే రైట్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం. రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ సరైన ఆన్సర్ తో అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి, కనకారావు గారు పెడన నుంచి, వీరిరువురు రైట్ ఆన్సర్. హలో మేడం, వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ శ్రావణి. హాయ్ శ్రావణి, వెరీ గుడ్ మార్నింగ్ జపాన్, కాదు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. శుభోదయం జయస్వి, ఆలయ విశేషాల గురించి అద్భుతంగా చెప్పారు, వింటూనే ఉన్నాం, చాలా బాగుంది ప్రోగ్రామ్ మేడం అంటూ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, థ్యాంక్ యూ. హాయ్ గుడ్ మార్నింగ్ అక్కరపాక నుంచి రమా గారు థాయిలాండ్. కొంచెం ముందుకు రండి. అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అశోక స్తంభాన్ని పోలిన ప్రతిరూపం కలిగిన స్తంభం. పోలవరం నుంచి భాస్కర్ గారు రాణి గారు సరైన ఆన్సర్ పంపించారు. అలాగే మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం అంటూ, ఎస్ ఇది మాత్రం బాగుంది. టుడే ఇస్ ద 76th యానివర్సరీ ఆఫ్ అటానమస్ స్టాచ్యూ, ఆల్ ఇండియా రేడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఈ విషయాన్ని చెప్తారా అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, తప్పకుండా చెప్తాను. నేపాల్ అంటూ కోనేరు విష్ణు అయ్యప్పన గారి నుంచి పంపించారు, కాదు. అండ్ వీసీ మోహన్ ఎఫ్సిఎల్ కాలనీ మిర్యాలగూడ నుంచి నమస్కారం. విజయవాడ వివిధ భారతికి అండ్ జేఎస్పీ గారు క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మన భారతదేశంలో ఉందో నాకు అర్థమవటం లేదు. రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక అంటూ పంపించారు. సో ఇన్ని ఆప్షన్స్ అయితే నేను తీసుకోలేనండి. అండ్ నెక్స్ట్ చైనా అంటూ పంపించారు లలితా మురళి, భాను, కామాకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి, రాంగ్ ఆన్సర్. వేటపాలెం నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ అందించారు. శుభోదయం తెలియచేస్తూ భానువర్ధన్ గూడూరు నుంచి, అలాగే కలుతారా, ఓకే రైట్ ఆన్సర్ అందించారు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ రాఘవ గారు పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, జయస్వి గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మీ ప్రశ్నకి నా ఆన్సర్ అంటూ సరైన ఆన్సర్ అందించారు. ఇంతకీ సమాధానం శ్రీలంక అనమాట. శ్రీలంకలో జులై 21st 2025 సంవత్సరంలో ఈ యొక్క స్తంభాన్ని ఆవిష్కరించారు, అశోక స్తంభం పోలినటువంటి మరొక స్తంభాన్ని. సో అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు బాస్. మరి ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా సెకండ్ క్వశ్చన్, భసోలి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? భసోలి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, బసోహ్లి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ హియర్ కమ్స్ మధురమే సుధాగానం. ఈ పాట మీ అందరి కోసం.

0: ఎప్పుడు కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్. పై మీ జయస్మితో, బసోహ్లి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతం జరుపుకుంటుంది అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కనకారావు గారు పెడర్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అలాగే చెల్లపందిర్మర్, మొనీషా మధురై తమిళనాడు నుంచి వీరు ముగ్గురు రైట్ ఆన్సర్స్ పంపించారండి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కడప నుంచి రామాంజనేయులు గారు, పాలకొండమ్మ, వసుంధర, వైష్ణవి వీరిద్దరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు మనకి. లలిత, మురళి, భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి, భాస్కర్ గారు పెడన నుంచి అండ్ రైట్ ఆన్సర్స్ థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ ఫ్రం హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మనకి సరైన సమాధానాన్ని పంపించారు. సో వెల్, విశ్వజ్ఞ ఫ్రం విజయవాడ నుంచి, పల్లవి అంత పాడండి మా కోసం మేడం ప్లీజ్, చాలా బాగుంటుంది మీ వాయిస్, తప్పకుండా అండి పాడి వినిపిస్తాను. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చదివిన తర్వాత ఇంకొక మంచి సాంగ్ మీకోసం వస్తుంది. అంటే దాని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

ఫెస్టివల్ మరి బసోహ్లి ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా, శతకోటి భావాలను పలుకు ఎద మారునా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా అంటూ మధురమే సుధాగానంలోని ఈ యొక్క మంచి మాట మా కోసం పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ రేఖా సాయి ఫ్రమ్ పోరంకి నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్స్ లాట్ అండి. బసోహ్లీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే అదే నేను అడిగింది. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు రాణి గారు పంపించారు. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ వేటపాలెం దగ్గర రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శుభోదయం జయస్వి. తేనె మకరందం ఆహా అమృతం కన్నా మధురంగా ఉంటుంది మీ స్వరం. అమ్మ బాబోయ్, ఇంక వాళ్ళు నేను బోన్ చేయక్కలేదు. మీ వాయిస్ వింటేనే మాకు చాలా జోష్ వస్తుంది. దిస్ ఇస్ గుడ్. జయస్వి గారు పూర్తి పేరు ఏంటి అది మాత్రం ఎప్పటికీ తెలియని సస్పెన్సే. అండ్ మీ మాడ్యులేషన్ చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామకృష్ణ గారు ఖమ్మం నుంచి మెసేజ్ చేసినందుకు, నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపినందుకు. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ, అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి సరైన సమాధానాన్ని అందించారు. థ్యాంక్స్ అ లాట్. ఇంతకీ ఎక్కడ జరుపుకుంటారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. చాలా బాగుంటుంది కదా. సో అక్కడున్నటువంటి ఆ యొక్క సంప్రదాయం బసోహ్లి అనేటువంటి ఉత్సవాన్ని ఆ కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుపుకుంటారు. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి నా నెక్స్ట్ క్వశ్చన్, ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా తదుపరి ప్రశ్న, CJ-1000 అనేటువంటి రోడ్ మొబైల్ క్షిపిణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? CJ-1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపించండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నీ దూర సరిపోని కలతలకి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఓజీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో. మనమున్నాము నవరస భరత హర్వీలులో. సిజే 1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణిని అభివృద్ధి చేసిన దేశం ఏది అన్నాను. సో రైట్ ఆన్సర్స్ చాలా మంది పంపించారు అండ్ దాంతో పాటుగా హాయ్ జయస్వి గారు అంటూ చక్కటి మెసేజ్ ని మాతో పాటు పంచుకున్నారు. రామచంద్రమూర్తి గారు విజయవాడ నుంచి, సారీ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ జయస్వి, మీ ప్రశ్నకి సమాధానం అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ లలిత మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ట్ నుంచి సరైన సమాధానం. అనంతపూర్ నుంచి అనురాధ గారు, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి, భాస్కర్ గారు పెడన్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు మనకి. నెక్స్ట్ మెసేజ్, హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడని నుంచి సరైన సమాధానం, విసి మోహన్ ఎఫ్సిఎల్ కాలనీ మిర్యాలగూడ నుంచి, నమస్తే జయస్వి గారు, మాకు కవితలు రావు కానీ మా మనసులో ఒకటి ఉండిపోయేదాన్ని అండ్ మీ ద్వారా నేను పంచుకుంటున్నాను. నేను నా లైఫ్ లో ఎక్కువగా కూడా ఒంటరిగా ఉండేవాణ్ణి, కానీ నాకు నేస్తం రేడియో. రేడియో ఉంటే అసలు ఒంటరితనానికి తావేలేదు. సో 90 ఇయర్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియోకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రేడియో ఎక్కడుంటే ఆనందం అక్కడ ఉంటుంది అండ్ వివిధ భారతి ఎక్కడుంటే వినోదం విజ్ఞానం మీ చెంత ఉంటుంది. సో వెల్, నెక్స్ట్ మెసేజ్ మనకి అపరంజి గారు తిరుపతి నుంచి పంపించారు. నేను అడిగిందేంటి, మీరు పెట్టిందేంటి, NHAI ఏ కాడా నుంచి వచ్చింది? అపరంజి గారు, నేను CJ 1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణి అభివృద్ధి చేసిన దేశం ఏది అని అడిగాను. బట్ ఎనీవేస్ ఆన్సర్ చెప్తాను, స్టే ట్యూన్. అమెరికా కాదు రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, అమెరికా ఫ్రమ్ రమణ అంటూ పంపించారు. సో రమణ గారు కాదు రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ కొడుమూర్ వీరేష్ ఊర్మిళ, గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. నేతాజీ గోపీనాథ్ మంజులా ఫ్రమ్ సత్యజీవ్ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ జయస్వి గారు, మీకు కూడా వెరీ బిగ్ హాయ్, మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది, మాకు సునీత గారు గుర్తొస్తారు. అండ్ ఆర్జే శృతి ప్రసన్న వాయిస్ కూడా నాకు చాలా ఇష్టం, తప్పకుండా నేను కన్వే చేస్తాను సార్, మీరు పాడుతూ ఉంటే నా గాత్రం ఇంకా ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ అ లాట్. MMS నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, మ్యామ్ గుడ్ మార్నింగ్, ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు వెరీ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా రైట్ ఆన్సర్ పంపిస్తూ, అపరంజి గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఇంతకీ ఆ దేశం ఏది అంటే చైనా. ఎస్, CJ 1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణి అభివృద్ధి చేసిన దేశం చైనా అనమాట. సో రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ అడిగే టైం కూడా వచ్చేసింది. ఇంతకీ నా ప్రశ్న ఏంటి అంటే, 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు? 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు? క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 2026 సంవత్సరానికి ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ని ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి బాయ్స్.

వాట్ మెలోడియస్ వాయిస్ కదా, ఎంత బాగుంటుంది చిత్ర గారి పాట ఇది. మరి మనసింత నువ్వే మూవీ నుంచి ఆర్పి పట్నాయక్ గారి కంపోజిషన్ లో విన్న ఈ పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు అని అన్నాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపించారు. ఎవరు పంపించారు అంటే, హాయ్ జయస్వి.

గారు ఒక పాట పాడచ్చు కదా, చాలా రోజులైంది పాడేస్తాను. రాజేష్ గారు హిందూపూర్ నుంచి అండ్ భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అపరంజి గారు తిరుపతి నుంచి సరైన సమాధానం పంపించారు. కనకారావు గారు గూకేష్ అంటూ పంపించారు, కాదు. లలిత మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ గారు భారతదేశం అనుకుంటున్నాను అండ్ జీ రాంగ్ అయితే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో భారతదేశం కాదు, ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ అయితే చైనా అండ్ ఇప్పటి ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం. అనంతపూర్ నుంచి అనురాధ గారు అండ్ హాయ్ జేస్వి వెరీ గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వ్రత జ్యోతి చేనేతపురి కాలనీ ఫ్రం వేటపాలెం నుంచి. సో వీరిరువురు సరైన సమాధానాలు అందించారు. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ నాకు కూడా చిత్రగారు లాగానే అనిపిస్తుందండి మీరు ఇలా పాడుతూ ఉంటే, హౌ స్వీట్. సో నెక్స్ట్ సత్యవేడు తిరుపతి జిల్లా నుంచి మనకి ఆన్సర్ పంపించారు. నేతాజీ గారు రైట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. సో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మాగ్నస్ కార్లనస్ అన్నమాట. మాగ్నస్ కార్ల్సన్ ఆయన పేరు, యాక్చువల్లీ మాగ్నస్ కార్ల్సన్. ఆయన ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నారు 2026 గాను. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. 10:56 ఏం అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను కూడా మీ అందరికీ టాటా బై బై చెప్పేసే టైం వచ్చేసింది. మరి వెల్ అలా అలా వెళ్తూ వెళ్తూ ఒక మంచి సాంగ్ అన్నారు కదా, సో పాడేద్దాం. ఏం పాట పాడదామా అని ఆలోచిస్తూ ఉంటే ఏం

వేటలు రాగి.

హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే అండ్ ఈ ట్వింక్లింగ్ ట్యూస్డే ఇంతే హ్యాపీనెస్ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నేను మీ ఆర్జేజేఎస్వి సైనింగ్ ఆఫ్. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ డే మరిన్ని విశేషాలతో, మరిన్ని మాటలతో, పాటలతో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధితులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రమాద ఘటనను, వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా పరామర్శించారు. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 8 మంది మరణించగా 6 తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రేషన్ దుకాణాల ద్వారా త్వరలో స్టీమ్డ్ రైస్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి కేంద్రము అంగీకరించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు. అమరావతిలో నిర్మిస్తున్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీలో ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల స్థల కేటాయింపు ప్రతిపాదనని ధృవీకరించేందుకు అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు. ఆ రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. నిన్నటితో ముగిసిన విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల భర్తీకి చెందిన దరఖాస్తుల గడువును 15 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలను స్కూల్ ఎడ్యుకేషన్ తరహాలోనే చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవిని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న ఆమెను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. దేవాలయాల్లో వేద పారాయణదారుల పోస్టులను భర్తీ పూర్తి పారదర్శకతతో చేస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. దేవాదాయ శాఖలోని 342 ధార్మిక పోస్టులకు ఇంటర్వ్యూలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ 16 వరకు మౌఖిక పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, నిఘంటువులను అందిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు 97.80% మండల స్థాయి గిడ్డంగులకు, బడులకు చేరినట్లు అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

11:08:10 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. లో హైయెస్ట్ ఓపెనింగ్ గా బాక్సాఫీస్ హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా, 80s పాన్ ఇండియా మూవీ, తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా. జానపద సినిమాలు అంటే జానపదాలు కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో కోట్లు వెచ్చించి సాహసోపేతంగా నెలకొల్పిన సినిమా. ఏంటా సినిమా, గెస్ట్ చేస్తూ ఉండండి. మంచికి చెడుకి సంఘర్షణ అనే ఇతివృత్తంగా ఈ సినిమా తీశారు. రాజసింహాసనం కోసం దశన్న రాజ్యానికి అవంతి రాజ్యానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రకథ. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ సినిమా కబుర్లు.

రైట్ నౌ మీకు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. కొదమ సింహం చిత్రం నుంచి మనో చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్న ఒక హీరోకి స్టార్ స్టేటస్ వచ్చాక రిస్క్ చేయడానికి ఇష్టపడరు, అండ్ అలాగే ప్రయోగాలు కూడా చేయరు. సౌత్ లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్స్ ఏంటంటే ఎక్కువగా బిజినెస్ బాగుందా, మార్కెట్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఇలాగే ఆలోచిస్తారు. కానీ ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని పట్టించుకునే వాళ్ళని మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని ముందుగా ఆలోచించే వాళ్ళలో మాత్రం అగ్రతాంబూలం కృష్ణ గారికే దక్కుతుంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు ఘంటమనేని శివరామకృష్ణమూర్తి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాదు స్క్రీన్ ప్లే ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. మరి కృష్ణగారి కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది ఈ సినిమా. ఆల్మోస్ట్ మన లిజనర్స్ అందరికీ కూడా ఈ సినిమా ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. చెప్తాను ఏంటనేది. బట్ బిఫోర్ దట్, అమ్మదొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి వేటూరు సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఎంపీ ఎఫ్ఎం 101.3.
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విభక్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: బాబాయమ్మా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

తెలుగు చిత్ర పరిశ్రమలో 345 సినిమాలకు పైగా నటించి సూపర్ స్టార్ గా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పాపులారిటీ దక్కించుకుని అంచెలంచెలుగా ఎదిగారు. మరి ఆయన ఖాతాలో ఎన్నో అద్భుతాలు. ఫస్ట్ తెలుగు జేమ్స్ బాండ్ మూవీ గూఢచారి 116, ఫస్ట్ తెలుగు కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు, ఫస్ట్ తెలుగు సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి కృష్ణ గారు 1986 అత్యద్భుతమైన సినిమా తీసి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందారు. అదే సింహాసనం. నటశేఖరుడు నెలకొల్పినటువంటి సింహాసనం. ఈ సినిమా అయితే 1986 రిలీజ్ అయిన సినిమా కదా, బట్ నవడేస్ పాన్ ఇండియా మూవీస్ అని అంటున్నాం కానీ అప్పట్లోనే సింహాసనం లాంటి జానపద ఫ్యాంటసీ మూవీ తీయాలంటే ఎంత ధైర్యం కావాలి చెప్పండి. అప్పట్లో యంగ్ జనరేషన్ హీరోల సినిమాలు ఓ రేంజ్ లో హిట్ కొడుతున్నాయి అనమాట. మరి ఆ టైంలో ఈ సాహసం చేశారు. ఫస్ట్ తెలుగు స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్గా అంటే స్వయంగా కృష్ణ గారి దర్శకత్వంలోనే అందించారు ఈ సినిమాని. మరి హీరోగా అప్పటికే 20 అనుభవం కూడా ఉంది. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను సింహాసనం చిత్రం నుంచి.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

సింహాసనం సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన లిజనర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు. అండ్ హనుమంతరావు, ఆదిశేషగిరిరావు అండ్ ఫ్రెండ్ త్రిపురనేని మహారథితో డిస్కస్ చేసి హిస్టారికల్ మూవీని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు కృష్ణ గారు. అప్పటికే ఇద్దరు మొనగాళ్లు, బొమ్మలు చెప్పిన కథ, మహాబలుడు లాంటి జానపద సినిమాల్లో కృష్ణ గారు యాక్ట్ చేశారు. 3 మంత్స్ లో స్క్రిప్ట్ రెడీ చేశారు. మరి కాకతీయ సామ్రాజ్య గాథలోని రుద్రమదేవి, గోనగన్నారెడ్డి ప్రేరణగా తీసుకుని అలకనందాదేవి, విక్రమసింహ పాత్రలను రూపకల్పన చేశారు మహారథి. సింహాసనం టైటిల్ ను హనుమంతరావు గారు సజెస్ట్ చేశారట. మరి విక్రమసింహగా ఆదిత్యవర్మగా ద్విపాత్రాభినయం చేశారు కృష్ణ. హీరోయిన్స్ విషయానికొస్తే ప్రిన్సెస్ అలకనందాదేవిగా జయప్రద అండ్ విషకన్య చందనగంధిగా మందాకిని తీసుకున్నారు. ఇంకా రాధగారు కూడా ఉంటారు ఈ సినిమాలో. అండ్ కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, అల్లు రామలింగి గారు, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య వంటి అగ్ర నటులు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో విజయ కేతనం ఎగురవేసిన తెలుగు అమ్మాయి వహీదా రెహమాన్ చాలా కాలం తర్వాత చేసిన తెలుగు సినిమా సింహాసనం. జానకి గారు గాత్రదానం చేశారు. ఈ సినిమాకి ఎన్ని విశేషాలున్నాయో తెలుసా? ఇటు తెలుగు అటు హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ కంప్లీట్ చేశారు. హిందీ వర్షన్ కి కూడా కృష్ణ గారే దర్శకుడు, జితేంద్ర హీరోగా చేశారు అందులో. అండ్ హీరోయిన్స్ మాత్రం తెలుగులో నటించిన వాళ్లే. అంజాద్ ఖాన్ ఫస్ట్ టైం తెలుగులో కామెడీ విలన్ పాత్ర చేశారు బోత్ తెలుగు అండ్ హిందీ మూవీస్ లో. అండ్ నూతన్ ప్రసాద్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట. ఫస్ట్ టైం చరిత్రలో నిలిచిపోయేలా సినిమా ప్లాన్ చేసి సినిమాకు అత్యద్భుతమైన ఫోటోగ్రఫీ అందించి సక్సెస్ ని సొంతం చేసుకున్నారు బీఎస్ఆర్ స్వామి. 85 ప్రింట్స్ తో 150 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ. పద్మాలయాకి ఇది 12వ సినిమా. ఆల్రౌండర్ పాత్ర పోషించారు కృష్ణ గారు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ మీకోసం పచ్చని కాపురం చిత్రానికి కేజే యేసుదాస్, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

బలాదూర్ చిత్రానికి కారుణ్య పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు రాధాకృష్ణన్ మ్యూజిక్ లో. లెవెన్ అవర్స్ 45 మినిట్స్ 9 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్న కృష్ణగారి సింహాసనం సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ భారీ సినిమా కోసం పబ్లిసిటీ కూడా వెరైటీగా ప్లాన్ చేశారు. అప్పటి వరకు 4 షీట్స్, 6 షీట్స్, 9 షీట్స్ పోస్టర్స్ ఉండేవట. మరి హనుమంతరావు గారు బాగా ఆలోచించి పోస్టర్ ప్రింటింగ్ వాళ్లతో డిస్కస్ చేసి ఫస్ట్ టైం 24 షీట్స్ ప్రింట్ చేయించారు. అప్పటి నుంచే 24 షీట్స్ ప్రింట్ సినిమా పబ్లిసిటీలో కామన్ అయిపోయింది. మరి 2 లాంగ్వేజెస్ లో 65 డేస్ లో షూటింగ్ పూర్తి చేశారట. 45 డేస్ లో టాకీ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేసారట. మరి పద్మాలయ స్టూడియోస్ లో 50 లక్షలతో భారీ సెట్ వేశారట. మరి అప్పట్లో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా చెప్పుకున్నారు. మరి సినిమాలో ఆధునిక సాంకేతికత నేటికి కూడా ఓ రోల్ మోడల్, సౌండ్ టెక్నాలజీ పరంగా సంచలనం సృష్టించింది ఈ సినిమా. మరి సినిమాకు తగ్గట్టుగా థియేటర్ ను అప్గ్రేడ్ చేయడం చరిత్రలో ఫస్ట్ టైం జరిగింది. న్యాచురాలిటీ కోసం భారీ సెట్స్ వేశారు. పెద్ద పెద్ద విగ్రహాలు, దర్బార్లు, రాజప్రసాదాలు, భారీ సెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఈ సినిమాలో చూస్తాం. మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తున్నాను. సింహాసనం చిత్రానికి రా సీతారాం పి సుశీల ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు

0: పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. 80s బాహుబలి ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు మనం. సో సింహాసనం కబుర్లు మాట్లాడుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి అందించిన సంగీతం నేటికీ సంచలనమే. ఇప్పటికీ మ్యూజికల్ హిట్ గా నిలిచిపోయింది. అచ్చ తెలుగు పదబంధాలతో ఆత్రేయ, వేటూరి వీళ్ళందించినటువంటి పాటలు సినిమాకు ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రాజ్ సీతారాం పాడిన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. దాదాపు 40 వసంతాలవుతున్నా ఎక్కడో ఒక చోట మనకు వినిపిస్తూనే ఉంటాయి ఈ పాటలు. నటశేఖరుడు నెలకొల్పిన సింహాసనం చిరస్మరణీయం, తిరస్మరణీయం. సో లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ గా గెస్ చేశారు. తర్వాత చూద్దాం ఆ పేర్లన్నీ కూడా. ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. కేజే యేసుదాస్ జానికి పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం, చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో, పచ్చని కాపురం చిత్రం నుంచి.

0: వివిద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రమాద ఘటనను, వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రులు అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు ఈరోజు పరామర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో

చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ రోజు పరామర్శించారు. ఈ ఉదయం పరామర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి 8 3 మృతదేహాలను గుర్తించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్న స్థితిలో ఉన్న కారణంగా డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నట్లు, వాటిని విజయవాడ ల్యాబ్కు పంపుతున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ఉక్కు ద్రవం లీక్ అయి 8 మృతి చెందగా 6 పరిస్థితి తీవ్ర 6 క్షతగాత్రులయ్యారు. వారిలో 2 పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎన్సీసీఎఫ్ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సహకారంతో త్వరలో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా తక్కువ ధరకే బియ్యం ఇతర నిత్యావసరాలు అందేలా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఫలితాల అనంతరం 12వ తరగతి సమాధాన పత్రాల పరిశీలన పునర్మూల్యాంకనం కోసం తెరిచిన పోర్టల్లో నిన్న నిర్ణీత గడువులోపు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్రకటించింది. రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

బలగం మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 12:06:46 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై. మీకు తెలుసా విత్ మీ జ్యోతి.

హెల్త్ ఈజ్ వెల్త్. అవునా, ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఎంత నిజమో నడక వల్ల మనకి ఆ భాగ్యం లభిస్తుందన్నటువంటి మాట కూడా అంతే నిజం. నడక మంచి ఔషధం లాంటిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి నేటి బిజీ లైఫ్ లో చాలా మంది హెల్త్ విషయంలో కేర్ తీసుకోలేకపోతున్నారు. దీనికి తోడు మారిన జీవనశైలి, ఫుడ్ హ్యాబిట్స్, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనివల్లే ఈ ఒబెసిటీ గానీ, అధిక బరువు గానీ, డయాబెటీస్ లాంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. మరి దీనికి ఇంకో ప్రధాన కారణం భోజనం తర్వాత నడవకపోవడమేనట. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి మీకు తెలుసా, తెలుసుకుందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

12 hours 12 minutes 41 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మాట్లాడతానని చెప్పాను, అదేంటంటే డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడాలంటే భోజనం చేశాక కాసేపు నడిస్తే పేగుల్లో కదలికలు చక్కగా జరిగి జీర్ణక్రియ వేగవంతం అవుతుందట. యాజ్ అ రిజల్ట్ మనం తీసుకున్న ఆహారం అనేది త్వరగా జీర్ణం అవుతుందని, కాన్స్టిపేషన్ గానీ ఉబ్బరం గానీ గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి భోజనం తర్వాత మినిమం 100 అడుగులు వేస్తే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ని పొందొచ్చని కూడా చెప్తున్నారు. 2014 జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం హెల్దీ పర్సన్ అంటే ఆరోగ్యకరమైన వ్యక్తి 10 నిమిషాలు నడిచినప్పుడు రేట్ ఆఫ్ డైజెషన్ అనేది అంటే ఈ జీర్ణక్రియ రేట్ ఉంటుంది కదా, అది గణనీయంగా పెరిగిందని కూడా కనుగొన్నారన్నమాట. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ హాయ్ నాన్న చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
3: 101.3. వీణ వేణువైన సరిగమ విన్నావా?
4: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
6: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
5: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
4: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
6: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
4: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
6: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
4: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
5: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఎస్ వింటున్నారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే అంటే డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది, అంటే పేగుల్లో కదలికలు చక్కగా జరుగుతాయి అని చెప్పాను కదా. సో తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. ఇది హార్ట్ని అంటే గుండెను బలంగా ఉంచడమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పును కూడా తగ్గిస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. మరి వాకింగ్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, దీనివల్ల అంటువ్యాధులు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటే ఆటోమేటిక్గా మన పనితీరు కూడా మెరుగుపడుతుంది కదా. అంటే బాగున్నప్పుడు మనం చేసే పనికి బాగున్నప్పుడు చేసే పనికి తేడా అన్నమాట. హెల్దీగా ఉంటే మనం చేసే పని కూడా చక్కగా అంతే మంచి రిజల్ట్ని ఇస్తుంది. అదే మనం ములుగుతూ ముక్కుతూ బాగోకుండా చేసాం అనుకోండి, అట్లాగే ఉంటుంది అన్నమాట. అండ్ ఇది బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సమ్మర్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాము, ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట మనల్ని అలా పట్టుకుంటుంది అనమాట. అలా నన్ను కూడా పట్టేసుకుంది. సో సఫరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అది మ్యాటర్, ఎందుకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. మరి మీకు తెలిసాలో ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేస్తున్నాను. ఓరి దేవుడా చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విశ్వప్రగడ గీతం విన్నారు రాధన్ మ్యూజిక్ లో. 12 hours 29 minutes క్రాస్ చేసేసింది వీబీక్ లో.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా

ఇరాన్, సౌతాఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిల్మ్ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలు పరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలు పడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సా ముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అనగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR News_HYD ని ఫాలో అవ్వండి. ANR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పీఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్దం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయువ్య భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈ రోజు వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

12:41:27 లో ఉంది. వివి గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో బోలెడని మార్పులు వస్తూ ఉంటాయి కదా, మరి అవయవాల పనితీరు కూడా నెమ్మదిస్తుంది, శక్తి తగ్గుతుంది, రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మరి 40 ఏళ్ల తర్వాత మజిల్ లాస్, 50 తర్వాత అది ఇంకా స్పీడ్ అవుతుందన్నమాట. అప్పుడు నిలబడటం నడవడం కూడా కష్టం అవుతుంది. అందుకే ముందు నుంచే హెల్త్ ని బ్యాలెన్స్ చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకోవడం చాలా అవసరం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మరి అందుకోసం ఏం చేయాలి అది కూడా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎప్పుడైతే మీకోసం కోర్ట్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి. 12 hours 50 minutes 28 seconds లో ఉంది VB క్లాక్ అండ్ మనం ఉన్నాం. మీకు తెలుసాలో

సో మరి ముందు నుంచి హెల్త్ ని బ్యాలెన్స్ చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకోవడం చాలా అవసరం అని చెప్పాను కదా. మరి అందుకోసం ఏం చేయాలని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంటే, అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదు, నడక అనేది మనల్ని బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుందట. మరి భోజనం తర్వాత కాసేపు నడవటం వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే, తిన్న తర్వాత నడవటం వల్ల ఎక్కువ మొత్తంలో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది వెయిట్ కంట్రోల్లో ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందట. కాబట్టి

డయాబెటీస్ బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇలా సింపుల్ వాక్ వల్ల ఎండోర్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. భోజనానికి వాకింగ్కి మధ్యలో 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండేలాగా చూసుకోవడం మాత్రం మంచిదంటున్నారు. సో ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే నడక వేగాన్ని తగ్గించి డాక్టర్ సలహా తీసుకుని వాళ్ల సూచనల మేరకు నడుచుకోవడం బెటర్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? సో మరి అందరికీ కూడా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం ఇవన్నీ కూడా పక్కాగా టైం పెట్టుకుని చేయడం అనేది కుదరదు. కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఉండేవాళ్ళు కానీ లేదా బయట ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరికైనా సరే తిన్న తర్వాత ఏంటంటే అలా కూర్చుని ఉండిపోకుండా లేదంటే అలా పడుకుంటారు. కొంతమంది తిన్న వెంటనే పడుకుంటారు, అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అది డైజెస్ట్ అవ్వాలి, దానికంటూ కొంచెం ఇది కావాలి. కాబట్టి కొంచెం ఏంటంటే ఒక 10 మినిట్స్ తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత మీరు గనక మినిమం ఒక 100 అడుగులు వేస్తే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అట్లీస్ట్ ఇది మాత్రం కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో ఉండేలాగా చూసుకోండి. ఇది మార్నింగ్ మధ్యాహ్నం భోంచేసినప్పుడైనా నైట్ భోంచేసినప్పుడైనా సరే 2 సార్లు కూడా ఇది చేయొచ్చు. సో ఎక్స్పర్ట్స్ చెప్పే మాట అనమాట ఇది. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఒక 10-15 మినిట్స్ గ్యాప్ పెట్టుకుని మీరు చక్కగా అలా ఒక 100 అడుగులు వేయండి. అదేంటంటే చక్కగా అడ్జస్ట్ అవుతుంది, మనం తిన్న ఫుడ్ అంతా కూడా పేగుల్లో చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది అండ్ డైజెషన్ అనేది కూడా చక్కగా జరుగుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. వెయిట్ తగ్గొచ్చు అండ్ ఫ్యూచర్లో 40s 50s వచ్చినప్పుడు కూడా బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. సో బోల్డన్ విషయాలు తెలుసుకున్నాం కదా ఈనాటి మీకు తెలుసాలో. ఇప్పుడైతే మీకోసం జల్సా మూవీ నుంచి టిప్పు, గోపిక, పూర్ణిమ పాడినటువంటి భాస్కర భట్ల రవికుమార్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్థానిక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో రాష్ట మంత్రులు వాసంశెట్టి సుభాష్, అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి మొత్తం 8 3 మృతదేహాలను గుర్తించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. గుర్తుపట్టలేని మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు చేసి నమూనాలను విజయవాడ ల్యాబ్కు పంపుతున్నామని, గుర్తింపు అనంతరం బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ఉక్కు ద్రవం లీకై 8 మృతి చెందగా, 6 తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు

నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలందరూ యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు, ఎన్జీ రంగాగా సుపరిచితులైన ఆచార్య గోగినేని రంగనాయకులు వర్ధంతి ఈరోజు రైతాంగ విధానాలకు మద్దతిచ్చి భారత రైతాంగ ఉద్యమ నాయకులుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రంగా అనారోగ్యం కారణంగా 95 సంవత్సరాల వయసులో 1995 జూన్ 9వ తేదీన నిరుబ్రోల్లో మరణించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: Shakti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తో ధీర రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది కదా. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలతో అల్లాడిపోతున్నాం. తీవ్రమైన ఎండలతో పాటు ఉన్నట్టుండి అకస్మాత్తుగా పిడుగులు. ఈ మారుతున్న వెదర్ కండిషన్స్ దృష్ట్యా మహిళలు, ముఖ్యంగా గర్భిణీలు అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఈ ఎండల తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అండ్ ఈ మారుతున్న క్లైమేట్స్ నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. మాట్లాడుకుందాం ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి ధీరాలో. ముందుగా మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవీ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అలాంటివి ఏమన్నా
1: ఎందుకుండా వైభాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు.

బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1 hour 9 minutes 45 seconds లో ఉంది. వీబీ క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని ధీరాలో ఉన్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భిణీలు ఈ టైంలో వాళ్ళని సాధారణంగా వేధించే ప్రధాన సమస్య ఏంటి అంటే డీహైడ్రేషన్ అండి. అందుకే రోజు తగినంత నీటితో పాటు ఓఆర్ఎస్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేసి కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం లాంటి సమస్యలను నివారిస్తుంది అన్నమాట. ఇంకా కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరానికి సహజమైన మినరల్స్ కూడా అందుతాయి. ఎప్పుడు కూడా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల బిడ్డకు సరైన పోషణ అందటం మాత్రమే కాదు, శరీరం కూడా చల్లగా ఉంటుంది. తాజా మజ్జిగ తీసుకోవడం వల్ల గర్భిణీలకు జీర్ణ వ్యవస్థ త్వరగా చల్లబడుతుంది అన్నమాట. అలాగే ఓఆర్ఎస్ ఏంటంటే కోల్పోయిన లవణాలను, శక్తిని తిరిగి అందిస్తుంది. ఇంకా కొబ్బరి నీళ్లు సహజమైన పొటాషియం, ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తుంది. మరి చల్లని వాతావరణం ఉండే గదిలో అంటే గాలి ఆడే గదిలో పడుకోవడం, మందపాటి దుప్పట్లు వాడకుండా, శరీరం వేడెక్కకుండా చల్లని కాటన్ బెడ్షీట్స్ వాడటం మంచిది అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ మీకోసం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో

0: దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫై.

శతమానం భవతి చిత్రానికి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది. స్టూడియోలో సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాలు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వార్తల వివరాలు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్

0: కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బకెట్ లాంటిది ఉంటుంది, అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది తీవ్ర గాయాలైంది. ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 అందజేయడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టెర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజురీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-మెన్ కమిటీని ఎంక్వైరీ జరుగుతోంది.
0: ఘటనలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వాసవశెట్టి సుభాష్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ,
2: విత్ ఇమెన్స్ ప్రైడ్ యాస్ వి సెలబ్రేట్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఆఫ్ విక్రమ సింహాపురి యూనివర్సిటీ, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ఆనరీస్ కాసా అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రిసీవింగ్ దర్ డిగ్రీస్ ఆన్ దిస్ మెమొరబుల్ ఒకేజన్. ద క్యాంపస్ ఆఫ్ విక్రమ సింహాపురి యూనివర్సిటీ is blessed with lush greenery, serene water bodies and diverse agricultural surroundings.
0: రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట స్థూల ఉత్పత్తి జీఎస్డీపీపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ది, అభివృద్ది సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయునిగూడెం గ్రామంలో 10,45,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్దికి ఈ పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం ఉండాలని, పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తితో గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో సంక్షేమ పంపిణీ వ్యవస్థపై ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలి అనే లక్ష్యంతో

0: ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 2,71,000 మందికి పైగా బాలికలకు ఇప్పటికే హెచ్పీవీ టీకాలు అందించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఆరోగ్యాంధ్ర లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ
1: ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు, దీన్ని రోజుకి ఒక 40 నిమిషాలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది.
0: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుజన వెల్లడించారు. ముఖ్యంగా సింగపూర్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు వారానికి 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్దికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: వన్ అవర్ 31:05 లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్. మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్న ప్రస్తుతం చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటేస్తున్నాయి కదా. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా అది టెంపరీ రిలీఫ్ అంతే. ఈ వాతావరణం కారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్ గానీ చిన్నపిల్లలకు గానీ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఉందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి గర్భిణీలు డీహైడ్రేషన్ బారిన పడకుండా, నీరసం రాకుండా ఉండాలి అంటే తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. అండ్ శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండాలంటే ఈ టైంలో తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. అండ్ అలాగే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లల కోసం చల్లని వాతావరణం ఉండేలాగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరి పిల్లలకు గాలి ఆడేలాగా తేలికపాటి కాటన్ డ్రెస్ వేస్తే బెటర్ అన్నమాట. అండ్ అలాగే వాళ్లల్లో శక్తి తగ్గకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానీ మజ్జిగ ఇలాంటివి ఇస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న

జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎనర్జెటిక్గా అండ్ హెల్తీగా ఉంటారు. అయితే లేడీస్, తప్పక బయటికి వెళ్లాల్సి వస్తే, అసలు వెళ్ళకపోవడమే మంచిది, బట్ కానీ తప్పక బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం గొడుగు లేదంటే టోపీని తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. అండ్ ఈ టైంలో ఎక్సెసివ్ స్వెట్టింగ్ పట్టడం వల్ల శరీరంలోని లవణాలు తగ్గిపోయి నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంట గ్లూకోజ్ వాటర్ ఉంచుకోవడం మంచిదన్నమాట. అండ్ అలాగే పిల్లలు ఉంటే వాళ్ళని ఒక కంట గమనిస్తూ ఉండాలి. వాళ్ళు నీరసంగా కనిపిస్తే మాత్రం వెంటనే తగిన జాగ్రత్త అయితే తీసుకోవాలి. అండ్ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మహిళలు తీసుకునే ఆహారం విషయంలో కూడా మార్పులు చేసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ సీజనల్ ఫ్రూట్స్, ఇవి తెలుసు కదా ప్రతి ఒక్కళ్ళకి. సో సీజనల్ ఫ్రూట్స్ తింటే శరీరానికి సహజంగానే నీటి శాతం అందుతుంది. మసాలాలు ఎక్కువగా ఉండి హెవీ భోజనం ఉంటుంది చూసారా, దీనికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇలా దూరంగా ఉంటూ లైట్గా ఉండే ఆహారాన్ని తింటే మన శరీరాన్ని కూడా తేలిగ్గా ఉంచుకోవచ్చు అన్నమాట. సో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ టైంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్లను తట్టుకోవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను, మనం చిత్రం నుంచి. హరిచరణ్, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి చంద్రబోస్ గీతం ఇది. అనుప్రుబన్స్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1:39:05 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్ అండి, శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి తీసుకునే ఆహారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. రోజు పెరుగన్నం, కీరదోస లాంటి చలువ చేసే పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అండ్ బయట దొరికే నూనె వస్తువులు ఉంటాయి కదా, ఇవి కానీ కారంగా ఉండే స్పైసీ ఫుడ్స్ కానీ వీటికి దూరంగా ఉండడం మంచిది. ఒకేసారి ఎక్కువగా తినకుండా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గడమే కాకుండా బ్లడ్ షుగర్ కూడా అదుపులో ఉంటుంది. మరి ఈ తేలికపాటి ఆహారం అనేది లోపలున్న బిడ్డ ఎదుగుదలకు అవసరమైనటువంటి విటమిన్లను కూడా అందిస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరి ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ కదలికల్ని అండ్ అలాగే మీ ఆరోగ్యంలో వచ్చే మార్పుల్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో తీవ్రమైన తలనొప్పి కానీ, కళ్ళు మసకబారినట్లుగా అనిపించడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ మీకోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఉన్ని కృష్ణన్ పాడినటువంటి రాజశ్రీ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: రోజు మౌతాకని ప్లే చేస్తుంది. నేను కూర్చొని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకి ఏమంటారంటే? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళకన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నన్ను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగింది.
0: అవును.
1: ఎలా?
0: తన మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:52 లో ఉంది వీబి క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. ఎండలు మండిపోతున్నప్పటికీ కూడా ఈవినింగ్ టైం అవగానే ఈదురుగాలులు పిడుగులు పడుతూ ఉండటం మనం చూస్తున్నాం కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు, బయట పనిచేసే వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మబ్బు పట్టినప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర అసలు నిలబడకండి. ఎక్కడైనా వర్షం పడి గాని లేదు వాటర్ నిల్వ ఉంది అంటే మాత్రం ఆ వాటర్ లో ఎట్టి పరిస్థితుల్లో నడవకండి. ఎందుకంటే ఏదైనా కరెంటు వైర్లు కట్ అయి పడినా కూడా మనం చెప్పలేం కదా. సో స్థానిక వాతావరణ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం వల్ల ఈ ప్రమాదాలని మనం నివారించవచ్చు అన్నమాట. ముఖ్యంగా గర్భిణీల విషయంలో హెల్త్ డిపార్ట్మెంట్ అయితే కొన్ని సూచనలు చేసింది. మరి గర్భిణీలు బయటికి వెళ్లడం తగ్గించాలి, డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కనీసం 3 లీటర్ల నీళ్లు అంటే రోజుకి, అలాగే తాజా పండ్ల రసాలు తాగాలి, అండ్ బయట పనిచేసే వాళ్ళు తప్పనిసరిగా తగినంత విశ్రాంతినైతే తీసుకోవాలి. సో మరి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈనాటి ధీరా. ఇప్పుడైతే మీకోసం రోజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడినటువంటి రాజశ్రీ గీతం వస్తుంది రెహమాన్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
3: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కళ్ళు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

0: తేవింది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎడిటర్ నుంచి కేకే చిరంజీవి గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత 2 hours 38 minutes 37 seconds లో ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా, మరీ ముఖ్యంగా పాజిటివ్ గా అని నేను చెప్తూనే ఉంటాను, బట్ మీరు మాత్రం కొంచెం అలా ఇస్తూ ఉంటారు అనమాట మెసేజెస్. బట్ మీ పేరుని ఆన్సర్ ని పంపించండి 8662488114 ఈ నంబర్ కి. సో చూద్దాం, మెసేజెస్ ఉన్నాయి. మార్నింగ్ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ గురించి కూడా వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు, సింహాసనం చిత్రం అని చెప్పి. అండ్ అలాగే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, బట్ మీరు మాత్రం అందరినీ బాగా జడ్జి చేస్తున్నారు కదా, ఎవరి వాయిస్ ఎలా ఉంటే ఏంటంటారు. ఓకే, తిరువేదిల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దుద్దుకూరు అంట, సనఫ్ సత్యమూర్తి. ఓకే, ఎప్పటిదో కదా, ఎనీవే ఇదైతే గెస్ట్ చేసింది రైట్ ఆన్సర్ అండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు నా ఫేవరెట్ హీరో కృష్ణ గారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అంటూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రోజ్ ఫ్రమ్ గుంటూరు, జోజీ నమస్తే, వెరీ హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. జో వస్తూనే జోష్ తెస్తుంది అంట, బట్ ఈరోజు జోష్ లేదు నాకు, ఆయొచ్చింది అది ప్రాబ్లం. బట్ ఎనీవే జోష్ అలాగే ఉంటుందిలే. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లక్ష్మి ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్ పెద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే హాయ్ బాగున్నారా అంటూ సినిమా కబుర్లు ధీరా సూపర్ గా ఉన్నాయి మేడం అంటూ, అలాగే సందరికి వెల్కమ్ అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా విషయాలు చెప్పారు, గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందరి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ ని గెస్ట్ చేశారు. అండ్ అలాగే కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి గెస్ట్ చేశారు కరెక్ట్ మూవీని. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు సింహాసనం సినిమా కబుర్లు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. అండ్ ఈ సినిమా రిలీజ్ రోజున విజయవాడ రాజీవరాజ్ థియేటర్ దగ్గర ఓకే 144 సెక్షన్ పెట్టారా, అది ఇప్పట్లో ఒక సంచలనం అప్పట్లో అంటూ మెసేజ్ చేశారు, బట్ నాకు అంత ఐడియా లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, యా పాజిటివ్ ప్రశ్నలకి మీరు అంతే పాజిటివ్గా ఉన్నారని నేను కూడా అనుకుంటున్నాను. సో అది మ్యాటర్, ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్ని ఇవన్నమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను ఇచ్చేస్తాను యాజ్ యూజువల్గా సినిమాకి సంబంధించిన ప్రశ్న. అండ్ ఇది ఒక సినిమా డైలాగ్, చాలా ఇన్స్పిరేషనల్ డైలాగ్ అనమాట, చాలా పవర్ఫుల్ డైలాగ్. అండ్ ఎవరా హీరో, ఏంటా సినిమా అనేది మీరు గెస్ చేయాలి. డైలాగ్ కోసం రెడీగా ఉన్నారు కదా? కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూలపాన్పు కాదు, ఎప్పుడూ సంతోషమే కావాలనుకుంటే కుదరదు, బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. భరించే వాళ్లకే ఈ భూమి మీద బ్రతికే హక్కుంది. ఇప్పటికే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీవే క్లూ కూడా ఇచ్చేస్తాను, ఇంకొక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు హీరో. గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి, మనిషి జీవితంతో పోరాడాలి. ఎవరా హీరో గెస్ట్ చేయండి 8662

2488114 ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేసేయండి మీ పేరుని అండ్ ఆ సినిమా పేరుని కూడా. రైట్ నౌ మీకోసం ఒకే ఒక్కడు చిత్రానికి శంకర్ మహాదేవన్ కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపల్లి నుండి మౌలాలి రైట్ ఆన్సర్. అండ్ జాండ్రబెట్ట నుండి సజ్జా లీలారాణి. హీరోని కరెక్ట్ గానే గెస్ట్ చేశారు, బట్ మూవీ అయితే రాంగ్. ఓకే. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత్, హసరిత మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తెలియదు, వింటూ ఉండండి, నేను చెప్పేస్తాను. సుబ్బరామయ్య తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ మన్హర్ ABCDF. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నరేష్ ఫ్రమ్ అనంతపూర్, హీరోని కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మరి మూవీ ఎక్కడ, ఎందా చెప్పాలి కదా సినిమా పేరు. ఓకే. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రోజ్ ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్. అండ్ మొదటి క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు, ఫేవరెట్ హీరోది అంటూ. హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుండి బాబీ, సిరి, వేద, గుణ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కానూరు నుంచి తాతరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు, ఆన్సర్ పంపించలేదు. ఓకే. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నేను శ్రావణిబాయ్ ధోని నుంచి మెసేజ్ చేస్తున్నాను. నిప్పు మూవీ అనుకుంటున్నా అంటూ కాదండి, అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినుమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఉన్న మెసేజెస్ మనం ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం, ఎక్కడ కూడా ఏం మిస్ అవ్వలేదు, అన్ని మెసేజెస్ వచ్చేసినాయి. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఒకే ఒక్క మెసేజ్ మనకి గబ్బర్ సింగ్ అని చెప్పని వచ్చింది, కానీ మిగతా అవన్నీ కూడా రైట్ ఆన్సర్సే అనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే బాలు మూవీలో పవన్ కళ్యాణ్ చెప్తారు ఈ డైలాగ్. సో ఆ హీరోయిన్ పాపం కష్టాల్లో ఉండి వెళ్ళిపోయి ట్రాక్ మీదకి వెళ్ళిపోయి ఏదేదో చేసేద్దాం అనుకున్నప్పుడు భయపడి ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్తారనమాట, కష్టాలని ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలు ఉన్నాయి. నిజంగానే ఉన్నాయి కదా. అండ్ జీవితం అంటే అందరూ అనుకుంటూ ఉంటారు పూల పాన్పుల అలా ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది. చాలామంది అనుకుంటారు కష్టాలు లేకుండా హ్యాపీగా ఉండాలి అని, అలాంటి లైఫ్ ఇవ్వని అనుకుంటారు. కానీ కష్టం ఉన్నా కూడా ఆ కష్టాన్ని మనం ఎలా అధిగమించాలి, ఎలా

సక్సెస్ సాధించాలి, ఆ కష్టానికి మనం ఎలా ఎదురెళ్ళాలి అనేవి నేర్చుకోవాలి. దానికి కావలసిన ధైర్యాన్ని ఆ దేవుణ్ణి మనం అడగాలన్నమాట కదా. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కదా. సో బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, భరించే వాళ్ళకే భూమి మీద బ్రతికే హక్కు ఉంది అని మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చెప్పారు. కానీ భరిస్తూ ఉన్న కొద్దీ ఇంకా ఎక్కువైపోతున్నాయి అంటున్నారు కొంతమంది కదా. అండ్ నాకు బాగా నచ్చిన డైలాగ్ అనమాట ఇది, గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి, మనిషి జీవితంతో పోరాడాలి. సూపర్గా ఉంటుంది అనమాట ఈ డైలాగ్ అయితే మాత్రం. ఇలాంటివి విన్నప్పుడల్లా ఏంటంటే మనకే ఉందిలే, మనకేం కష్టాలు ఉన్నాయి, వీఆర్ సో హ్యాపీ వీఆర్. అండ్ మిగతా విషయాల్లో కూడా మనం చాలా ఎప్పుడు లక్కీ అని అనుకోవాలి. ఎప్పుడు కూడా మనకంటే పైన ఉన్న వాళ్ళని చూసి అది కాంపిటీషన్గా తీసుకొని మనం సక్సెస్ సాధించడానికి ఓకే, కానీ ఎప్పుడు వాళ్ళతో పోల్చుకొని మనం అయితే తక్కువగా ఫీల్ అవ్వకూడదు. మనకంటే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. సో అది మ్యాటర్.

సో సెకండ్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను. మరి సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారు కదా. గడియారం సౌండ్ ఉంటుంది కదా, అంటే సౌండ్ ఆఫ్ ఎ క్లాక్, సౌండ్ ఆఫ్ క్లాక్. ఈ గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం, గెస్ చేయండి. వెరైటీగా ఉంది కదా ప్రశ్న. ఎస్, గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం. కొన్ని కొన్ని సౌండ్స్ అంటే మనం కెమెరాతో ఫోటో తీసినప్పుడు వచ్చే సౌండ్, ఇలాంటి వాటిని మనం కొన్ని రకాలుగా పిలుస్తాం అనమాట. గంట కొట్టినప్పుడు వచ్చే సౌండ్ని, అట్లా గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం. గెస్ చేయండి మీ పేరుని, ఆన్సర్ని 8662488114 ఈ నంబర్కి పంపించేసేయండి మీ పేరుతో కలిపి. ఇప్పుడైతే మీకోసం బాలు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. కేకే పాడినటువంటి చంద్రబోస్ గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: అభివృద్ధి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. రాష్ట ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట స్థూల ఉత్పత్తి జీఎస్డీపీపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ది, అభివృద్ది సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రమాదంలో 8 మంది మృతి చెందడం బాధాకరమని, బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, వారికి అండగా ఉంటుందని తెలియజేశారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలో వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు, ఎన్జీ రంగాగా పేరొందిన ఆచార్య గోగినేని రంగనాయకుల వర్ధంతి ఈరోజు. ఆయన 1900 నవంబర్ 7వ తేదీన గుంటూరు జిల్లా నిడుబ్రూరులో జన్మించారు. ఆయన సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగి రికార్డు సృష్టించారు. అనారోగ్యం కారణంగా 95 సంవత్సరాల వయస్సులో 1995 జూన్ 9వ తేదీన నిడుబ్రూరులో ఎన్జీ రంగా తుదిశ్వాస విడిచారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భక్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3:58 ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా మిర్చి మూవీ నుంచి, విజయ్ ప్రకాష్ అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. గడియారం సౌండ్ ని ఏమంటారు అన్నాను, రకరకాల ప్రశ్నలు అయితే నాకు వచ్చేసినాయి. మరి ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు, బట్ అందులో ఒక్క మిస్టేక్ ఉందన్నమాట, ఒకే ఒక అక్షరం. నాకు తెలిసి 90% ఇదే ఆన్సర్ని పంపించారు, బట్ ఎనీవే ఇది కూడా రైట్ ఆన్సరే కానీ కానీ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. సెకండ్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు టిక్ టిక్, నేనే చెప్పేస్తాను ఇది టిక్ టిక్ అని పంపించారు. అలాగే పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు టిక్ టిక్ టిక్ అన్నారు. మీరు మూడు టిక్లా? ఓకే. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి టిక్ టిక్ టిక్ అంటున్నారు. అండ్ శ్రావణిబాయ్ ధోని నుంచి టిక్ టిక్ ఆర్ ఎస్ రైట్ ఆన్సర్. శ్రావణిబాయ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ని మనకి పంపించారు, తర్వాత పంపించింది రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి సో ఇట్ మే బి టికింగ్ ఆర్ టిక్ ఎస్ సెకండ్ రైట్ ఆన్సర్ అండి. ఆర్ అని పంపించారు కదా, అదైతే రైట్ ఆన్సర్ సత్యనారాయణ గారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ స్వర్ణ గౌతమి కర్నూలు నుండి టిక్ టిక్ అన్నారు. అండ్ కేదారి వీరేష్ రాజౌళి మండలం నుండి టిక్ టిక్. అలాగే మచిలీపట్నం నుండి మెసేజ్ వచ్చింది, పేరు లేదు, టిక్ టిక్ అంటున్నారు. అండ్ వివి రెడ్డి గారు టిక్ టిక్ టిక్ అన్నారు. అండ్ రోజ్ ఫ్రమ్ గుంటూరు టిక్ టిక్ టిక్ అంట, మూవీ కూడా ఉంది అంటున్నారు. ఎస్. అండ్ అక్కరపాక నుండి రమ టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి టిక్ టిక్ టిక్ అన్నారు. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గడియారం చేసే శబ్దాన్ని తెలుగులో టిక్ టిక్ అని పిలుస్తారట. ఓకే. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ కూడా అదే మెసేజ్ చేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి టిక్ టిక్ అంటూ. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు టిక్ టిక్ టిక్ అంటున్నారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు గ్రామం నుండి టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి టాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది పక్కన, ఓకే ఎనీవే ఒకటైతే రైట్ ఆన్సర్ అది చూద్దాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ టికింగ్ సౌండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ సేషు ఫ్రమ్ కాకినాడ టిక్ టిక్ అంటున్నారు. కానూరు నుంచి తాతారావు గారు టిక్ టిక్. ఓకే. అండ్ రెండవ ప్రశ్నకు సమాధానం అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుండి కిషోర్ మరియు లక్ష్మణ్ రావు టిక్ టాక్ అంటున్నారు. ఓకే ఎనీవే. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడియారం శబ్దం యా చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు అనుకుంటున్నా అంటూ. అండ్ గోర్లఖాన్ దొడ్డి నుండి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. ఎస్ టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే కర్నూలు డిస్టిక్ నుండి ఈర్ల దిన్నే శ్రీనివాసరావు శ్రీనివాస గౌడ్ మెసేజ్ చేశారు. ఎస్ మీరు కూడా అదేనా టిక్ టిక్. ఓకే. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు టిక్ టిక్ టిక్ అన్నారు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి టిక్ టిక్ టిక్. అలాగే అనంతపురం నుండి అనురాధ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అంట, టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టిక్ టాక్ అంట. బాగుంది మీ ఆన్సరు. ఓకే. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి

టిక్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇజ్ ఇట్ కరెక్టా అంటూ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి టిక్కింగ్ అంటూ మెసేజ్ చేశారు. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే, కానీ సౌండ్ ఏమంటారు అనేది చెప్పాలన్నమాట. ఓకే అండ్ టిక్క టికా లేదా టిక్ టాక్ అంటూ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లు నుండి టిక్ టిక్ టిక్ అంటున్నారు. అండ్ కనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి టిక్ టిక్ టిక్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే రమణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పిలుస్తారు. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ టేక్ టేక్ టేక్ టేక్ టిక్ ఫైవ్ టిక్లా అంటారా అంట. ఓకే నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుండి పరశురాములు పద్మ మెసేజ్ చేశారు టిక్ టిక్ టేక్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్, అక్క తిన్నావా, అయ్యో ఎవరు, గంగ గంత్రోలపల్లినా ఏంటిది అది, లక్ష్మి పెదకొత్తపల్లి మండల్ నుండి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, ఆన్సర్ పంపించలేదా. నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ టిక్ టిక్ టిక్ టిక్ గడియారం అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అలాగే నెక్స్ట్ మెసేజ్, హాయ్ అంటూ జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు టిక్ టిక్ అంటూ. అండ్ అలాగే నెక్స్ట్, మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే సి బెలగల్ కొత్త బస్ స్టాండ్ నుండి మహేష్ బాబునా ఓకే టిక్ టిక్ అని అంటుంది అంటూ మెసేజ్ చేశారు. పెడమి జోగానందరావు కాలనీ అప్పల్ రాజు టకింగా టకింగ్ అంట టిక్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే కనకరావు పెడన్ నుండి టిక్ టిక్ ట్యాక్ అంటూ మెసేజ్ చేశారు. కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నమస్తే మేడం అంటూ టక్ టక్ ఉంటుందట. ఓకే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి టిక్ టిక్ టిక్ అంటూ మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ రైట్ ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి టక్ టక్ టక్ అని మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. అండ్ ఎనీవే ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో అయితే జీకే ప్రశ్నలు కూడా అడుగుతున్నాం కదా, జీకే అడుగుతున్నాము అండ్ అన్ని ప్రశ్నలు ఉంటాయి. అండ్ సందడి సందడికి వచ్చేటప్పటికి మాత్రం సరదాగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. సినిమా ప్రశ్నలు ఉంటాయి, జీకే ప్రశ్నలు ఉంటాయి, ఇవి కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట సామెతలతో కలిపి. అది మ్యాటర్ అయితే ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం గడియారంలో ఆ సౌండ్ని ఏమంటారు అనేదానికి చాలామంది టిక్ టిక్ టిక్లే పెట్టేశారు కదా. యాక్చువల్గా టిక్ టాక్ ఓకేనా, టిక్ టాక్ అంటారు, అది కరెక్ట్ ఆన్సర్. గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం, సౌండ్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ కాల్డ్ టిక్ టాక్.

సో ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఈ రోజు యాక్చువల్గా తెలంగాణ శకుంతల గారు ఉన్నారు కదా, ఆవిడ జయంతి అనమాట. సో ఆవిడ యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ ఏంటి, గెస్ చేయండి. యాక్చువల్గా ఆవిడ పేరు అసలు కడియాల శకుంతల, అయితే ఆవిడని తెలంగాణ శకుంతలగానే మనందరికీ బాగా తెలుసు. కడియాల శకుంతల ఆవిడ అసలు పేరు అనమాట. తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి, గెస్ చేయండి. గెస్ చేసి సినిమా పేరు, మీ పేరు 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

మిస్సమ్మా చిత్రానికి వసుంధరా దాస్ పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తోంది. వందే మాతరం శ్రీనివాస్ సంగీతంలో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా.

0: యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

3:17 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి అడిగిన ప్రశ్న, తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ మనకి రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, కొరియర్ బాయ్ అంటూ కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి మెసేజ్ చేశారు. బట్ కాదు కదండి అది ఆన్సర్ కాదు. హాయ్, దిస్ ఈస్ శివ సునీ ఫ్రమ్ దర్శి అంటూ మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆలా. ఓకే, ఆన్సర్ ఏది? మీరు ఆన్సర్ పంపించలేదు. ఓకే, నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకు అక్కడి నుంచి వచ్చింది. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూతుల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, కనకారు పెడన్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి భద్రాద్రి కొత్తగూడెం రాంపురం జిల్లా కట్ల సతీష్ సుమలత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గిరిజేశ్వరి మహేష్ బాబు సి బెళగల్ కొత్త బస్ స్టాండ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నవ్య ఫ్రమ్ గుంటూరు మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదండి. ఓకే, చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజెస్ చేశారు అనేది. అండ్ ఈ మూవీని చాలామంది మూవీ అని పంపించారు. దారి ప్రేమ్ సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు కూడా అదే మెసేజ్. అండ్ అలాగే 2014 వచ్చిన అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమాగూడ రాంగ్ ఆన్సర్. అండ్ బేతంచెర్ల గౌరీపేట నుండి మహేష్ మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళ్ళ శ్రీనివాసులు కోదాడ నుండి రైట్ ఆన్సర్. జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ రమణ ఫ్రమ్ వాగళ్ళ రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 2014 జాన్లో విడుదలయ్యింది సినిమా. అండ్ జూన్14 ఆవిడ, ఎస్ సార్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కానీ మంచి యాక్టర్ కదండి అసలు ఆవిడ సినిమాలు కానీ, ఆవిడ నటన కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ, ఆ స్టైల్, ఆ డైలాగ్ డెలివరీ అందరికీ గుర్తుండిపోయింది అసలు. మామూలుగా కాదు, ఓ రేంజ్లో అనమాట. గోర్లకాందొడ్డి బాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా మెసేజ్ చేశారు. బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు కొరియర్ బాయ్ కళ్యాణ్ అని. బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ బెనర్జీ గుళ్ళవల్లేర్ నుండి మెసేజ్ చేశారు. టిక్ టాక్ కాకుండా స్లీప్ స్లీప్ అంట లక్ష్మి. ఓకే, నెక్స్ట్ నేను మార్కాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నాను అంటూ గుంటూరులో ఉన్న మా సార్ శివ గారి కోసం మంచి సాంగ్ కావాలట. సాంగ్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు సాంగ్ రిక్వెస్ట్ సాంగ్ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదు, యా తర్వాత రైట్ ఆన్సర్ అండి. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి స్వీటీ కూడా మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ పి జానకిరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సంతోష్ సుప్రియ కూడా రైట్

నిన్న నుండి శోభారాణి రంగారావు, సాగర్, అవినాష్ వీళ్ళందరూ కూడా రైట్ హ్యాండ్స్ అని పంపించారు. అండ్ నమో వెంకటేష అంటూ కర్లపూడి, గౌస్ బాషా, షాబియా మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ సెకండ్ సూర్యకాంతం గారు అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు. సో కొంతమంది మనం వాళ్ళని మర్చిపోలేమండి, ఇంకా అలాగా మనకి చరిత్రలో నిలిచిపోతారనమాట కొంతమంది, అది మ్యాటర్. అండ్ మై ఆన్సర్ అంటూ సాహో అంటూ మెసేజ్ చేశారండి, దారిపు నేను కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి. కాదు కదా, ఓకే, అది మ్యాటర్ అనమాట. ఇందుకీ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ శకుంతల గారు అంటే కడియాల శకుంతల ఆవిడ అసలు పేరు. సో తెలంగాణ శకుంతలగా మనకి బాగా పరిచయం. సో తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి అని అడిగాను. పాండవులు, పాండవులు తుమ్మెద ఇస్ ద రైట్ ఆన్సర్.

సో ఇంకొక ప్రశ్న మీకోసం, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే దొరుకుతుంది, కానీ చాలా విలువైంది. మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టచ్చు, ఒక్కసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేం. ఏంటది? గెస్ చేయండి. 8662488814 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అంటే దీనికోసం మనం డబ్బులు పెట్టుకోనాల్సిన పని లేదు, ఫ్రీగానే దొరుకుతుంది, కానీ చాలా విలువైంది. మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టచ్చు, ఒక్కసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేం. ఏంటనేది గెస్ చేయండి. గెస్ చేసి 8662488814 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. మీకోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను.

0: అమరావతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మరి ఒక ప్రశ్న అడిగాను కదా, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దీనికోసం, ఫ్రీగానే దొరుకుతుంది. కానీ చాలా విలువైంది, మన సొంతం చేసుకోలేం గానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం గానీ ఖర్చు పెట్టొచ్చు. ఒకసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేమన్నాను. సో చాలా సింపుల్ అన్నమాట. ఎవరెవరు పంపించారు ఆన్సర్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పడిన జోగరేంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కదరి వీరేష్ రాజోల మండలం నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు, అయ్యో అది కాదు కదా. ఓకే, కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు హోప్ అంట కాదు. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు శోభ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ ఆన్సర్ అని పంపిస్తున్నారు కానీ మీ పేరు మాత్రం ఆన్సర్ పక్కన పంపించట్లేదండి. మీరు లిజనర్ పేరు పక్కనే పంపించాలని నేను చెప్తున్నాను. దుదుకూరు అంటూ మెసేజ్ చేశారు, మరి మీ పేరు సామ్రాట్ అనుకుంటా, పైన కూడా మెసేజ్లో ఉంది. బట్ మీరు ఆన్సర్ పక్కనే మీ ఆన్సర్ అని పంపించమే మీ పేరు పంపించండి. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు వయసు అంటూ, బట్ తర్వాత ది రైట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ డాక్టర్ ప్రవల్లిక శ్రీకరి ఫ్రమ్ మహబూబా నగర్ తెలంగాణ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బట్ సాంగ్ రిక్వెస్ట్లు అయితే ఇప్పుడు లేవు కదా. ఓకే, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు టైమ్, అమ్మా టైము. ఓకే, గన్నవరం మీ ఇంటి పేరు అంటారా. హైదరాబాద్ నుండి సూర్యరమ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గౌరవమ్మా, ఓకే మాట, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కాదండి. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. తాతారావు కానూరు నుంచి మెసేజ్ చేశారు, ప్రశ్నకు జవాబు తెలియదు కానీ అభిమాన హీరో పాట వినిపించినందుకు థ్యాంక్స్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు కూడా రైట్ ఆన్సర్. నున్ను నుండి శోభారాణి రంగారావు, సాగర్, చాందిని, అవినాష్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ మనోహర్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పలదొడ్డి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ప్రేమ నమ్మకం అంటూ కార్లపూడి గౌస్ భాష షాబియా మెసేజ్ చేశారు. అండ్ గోర్లకాందొడి నుండి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత నాలెడ్జ్ అంటున్నారు. సి నాగరాజు ఫ్రమ్ కోడుమూరు కొండపేట ఆన్సర్ అంటూ విద్యాట, అనుభవం అట కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఈర్లదిన్నె గ్రామం బాలాజీ గౌడ్ సి బెలగల్ మండలం కర్నూలు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కొల్లిపర నుండి మౌలాలి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత అక్కరపాక నుండి రమా మెసేజ్ చేశారు గాలి అనుకుంటున్నా అంటూ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే మంచి పేరు అంటూ కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు, బట్ కాదండి. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన్ నుండి నాని, గంగా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ రామానగర్ వేటపాలెం నుండి రైట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రముగలి, పద్మరాణి, అక్షరకృప మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి కూడా రైట్ ఆన్సర్. జానకిరామ్ మెసేజ్ చేశారు నందిగామ నుండి లైఫ్ అంటూ, కాదండి. అండ్ మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు, గౌరవం అంటున్నారు, కాదండి. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. సో మొత్తానికి చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే టైం అండి, కాలం, సమయం ఇస్ ద రైట్ ఆన్సర్.

సో మరి సదరే సందర్లో ఫైనల్ గా ఒక ప్రశ్న ఇచ్చేస్తున్నాను. ఇది కూడా ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఒక హీరోయిన్ చెప్పే డైలాగ్, అండ్ ఏ సినిమా ఏంటి అనేది గెస్ చేయాలి. ఏయ్ చిచి, నువ్వు నాకు నచ్చేదేంది, నేను చూడలేదని ఓ పులిపెక్కి పోతాండావంటగా అంటుంది ఒక హీరోయిన్. చాలా ఫేమస్ అయింది ఈ డైలాగ్ అంతా కూడా. సో ఏంటా సినిమా గెస్ చేయండి. క్లూ కావాలి అంటే ఇంకొక పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది అదే సినిమాలో ఆ హీరోయిన్. అదేంటంటే, ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు ఇంటి పేరు అని. ఎవడికి కావాలయ్యా మీ ఇంటి పేరు? పేరు లేనోడికి కావాలి ఇంటి పేరు. మా ఆయన పేరు చెప్పుకొని ఊర్లు ఊర్లే బతుకులుండాయి అంటది. సో ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. ఏంటా సినిమా? 8662488141 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

3:48:25 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందే సందిలో. ఆల్మోస్ట్ మనం ఫైనల్ క్వశ్చన్కి వచ్చేసాం కదా, చూద్దాం చాలా మెసేజెస్ ఉన్నాయి ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రైట్ ఆన్సర్, అలాగే కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి యశోద రైట్ ఆన్సర్, కొల్లిపల్లి నుండి మావులాలి రైట్ ఆన్సర్, అండ్ మహబూబానగర్ తెలంగాణనా ఓకే మెసేజ్ చేశారు ఆన్సర్ అంటూ ప్రణీత రైట్ ఆన్సర్, అండ్ అక్రపాక నుండి రమా కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ శ్రావణిబాయ్ ధోని నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ సిమ్రన్న హీరోయిన్ రాజోల్ నుండి భరత్ నిఖిల్ రహిత్య మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్, అండ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, బట్ అది పార్ట్ వన్లోనే పార్ట్ టూలో కాదు ఓకేనా. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, సి నాగరాజు ఫ్రమ్ కోడుమూరు కొండపేట రైట్ ఆన్సర్, అండ్ మురారి మహేష్ బేతంచెర్ల గౌరీపేట ఓకే రైట్ ఆన్సర్, అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్, కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్, అండ్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ రైట్ ఆన్సర్, అండ్ జయం భాషా కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్, అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, బాలాజీ గౌడ్ మెసేజ్ చేశారు ఏర్ల దీని నుండి రైట్ ఆన్సర్, అండ్ సూర్య రమ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి రైట్ ఆన్సర్, సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు రైట్ ఆన్సర్, అంకయ్య బండారుపల్లి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ కలపూడి గౌస్ బాషా షాబియా టైలర్స్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ వినుకొండ నుండి చారి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ రైట్ ఆన్సర్, సులోచన ఫ్రమ్ కరీంనగర్ రైట్ ఆన్సర్, అండ్ కర్ణాటక నుంచి మంజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, నున్న నుండి శోభారాణి రంగారావు అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, సీను ఐరాల నుండి రైట్ ఆన్సర్, అండ్ పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు రైట్ ఆన్సర్, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్, రోజ్ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రశ్న ఆల్రెడీ నేను రిపీట్ చేశారండి, నేను ఆన్సర్ చెప్పే టైం కూడా వచ్చేసింది, అండ్ వాగళ్ళ నుండి రమణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పట్లాగే ఈ రోజు సందరి కూడా సూపర్ సక్సెస్ అయింది, మంచి ప్రశ్నలు మంచి పాటలతో ప్రోగ్రామ్ చాలా బాగుంది, మళ్ళీ వివిధాలో కలుద్దామంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన్ నుండి నాని గంగా రైట్ ఆన్సర్ ని పంపించారు, సమంత అంటూ రాంగ్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, కోడుమూరు కొండపేట నుండి మెసేజ్ చేశారు శివకిషోర్ రైట్ ఆన్సర్, సో ఇప్పటి వరకు ఉన్న రైట్ ఆన్సర్స్ ఇవన్నమాట, ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఇంతకీ ఏంటి రైట్ ఆన్సర్ అంటే పుష్ప మూవీలో రష్మిక చెప్తుందన్నమాట ఈ డైలాగ్. సో సందడే సందడి ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం, అండ్ రైట్ నో మీకోసం నేను పుష్ప నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, అండ్ ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, ఆ తర్వాత వేటూరి సుందరరామ్మూర్తి గారి పాటలు స్పెషల్గా అంటే లిరిసిస్ట్ స్పెషల్గా ఈరోజు వేటూరి సుందరరామ్మూర్తి గారు అందించినటువంటి పాటలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముక్కు నువ్వే నువ్వే, నా చంపల కంటే

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రమాద ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని మంత్రి తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయన వివరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను ఈ ఉదయం రాష్ట మంత్రులు నారా లోకేష్, వి అనిత, జి సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీ భరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు పరామర్శించారు. 33,660 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రారంభించిన భారత ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాల సృష్టి అలానే జరుగుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆధునిక సామాజిక మౌలిక సదుపాయాలతో కూడిన 100 పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వచ్చేందుకు ఇది తోడ్పడుతుందని భవ్య పథకం పోర్టల్ను ప్రారంభిస్తూ పీయూష్ గోయల్ తెలిపారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిరోధానికి అందించే హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ను మరో 3 నెలల పాటు అందించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్టాలను ఆదేశించిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల అనంతరం 12వ తరగతి సమాధాన పత్రాల పూర్వపరిశీలన పునర్మూల్యాంకనం కోసం తెరిచిన పోర్టల్లో నిర్ణీత గడువులోపు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్రకటించింది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్ ఏ, శ్రీలంక ఏ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి శ్రీలంక ఏకి 278 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.34 అవర్స్ 4:30 లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు మీకోసం. ముందుగా వినబోతున్న పాట మరుణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లు.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, 4 hours 22 minutes 43 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట అభిజిత్ సాధనా సర్గం పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఇంతవరకు మీరు వివిధ కార్యక్రమంలో లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి అందమైన పాటలు విన్నారు. స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం ముఖ్యంగా ఎప్పుడు అంటే ఉదయాన్నే చేయమని సలహానిస్తూ ఉంటారు. ఉదయాన్నే వ్యాయామం చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఉదయం చేసే వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మీరు ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవడం అండ్ వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకు మీ శరీరం అనువుగా మార్చుకుంటుంది, దాంతో ఇదొక అలవాటుగా మారుతుంది. ఒకసారి మొదలు పెట్టాక అది అలవాటుగా మారి రెగ్యులర్గా ఎటువంటి అలసట లేదా లేజినెస్ లేకుండా నిద్రలేవడం అలవడుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నారా? అయితే నో టెన్షన్. ఉదయం వ్యాయామం చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేస్తాయి, అంటే మీ మెటాబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, మీరు చురుకుగా ఉండే అనుభూతిని పొందుతారు. ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే శక్తిని అందివ్వడంలో బూస్ట్ వంటిది. దాంతో మీరు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ క్యాలరీలను చాలా సులభంగా బర్న్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీలో. మీరు చాలా త్వరగా అలసటకు గురైనా లేదా ఒత్తిడికి గురైనా ఈ సమస్యల నుండి బయటపడాలంటే మీరు ఉదయం ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించండి. సో స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్.

ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అండ్ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదయం ఎక్సర్సైజ్, వాకింగ్ లేదా జాగింగ్ వల్ల మీ బాడీ అండ్ మైండ్ రిలాక్స్డ్గా ఉంటాయి. మార్నింగ్ ఎక్సర్సైజ్ వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, ఆకలిని పెంచుతుంది, ఎక్సర్సైజ్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అండ్ బౌల్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఎనర్జీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఉదయం చేసే ఎక్సర్సైజ్ వల్ల మీరు యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మేధపరమైన విధులు మెరుగుపరుస్తుంది. అంటే

ఇది మనం చేసే పనిలో ఫోకస్డ్గా ఉండేటట్లు చేస్తుంది. ఇరిటబిలిటీ, ఫ్రస్ట్రేషన్, టెన్షన్ని దూరం చేస్తుంది. మార్నింగ్ వాక్ లేదా జాగ్ ఒక హెల్తీ ఆప్షన్గా భావిస్తాం. ఇది ఒత్తిడిని, డిప్రెషన్ను తగ్గిస్తుంది. మీరు ఒంటరిగా ఫీల్ అవుతుంటే ఉదయం వాక్ వెళ్ళటి, ఫ్రెష్గా ఉండే గాలి మిమ్మల్ని మరింత సంతోషంగా అండ్ ఫీల్ బెటర్ ఫ్యాక్టర్ కూడా యాడ్ చేస్తుంది. బరువు తగ్గడానికి మార్నింగ్ వర్కౌట్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయం వ్యాయామం వల్ల బాడీ మెటాబాలిజం చురుగ్గా ఉంచి అధిక క్యాలరీలను బర్న్ చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం స్త్రీ పురుషులు సాయంత్రంలో వ్యాయామం చేసే వారికంటే ఉదయం వ్యాయామం చేసే వాళ్ళు ప్రశాంతమైన నిద్రను పొందుతారని నిరూపించబడింది. అందుకు ప్రధాన కారణం కండరాలు విశ్రాంతి పొందడానికి అండ్ సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది కనుక. ఉదయం ఎక్సర్సైజ్ వల్ల మొత్తం శరీరంలో బ్లడ్ ప్రెషర్ను రెగ్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ పెంచుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని కండరాలకు చురుగ్గా అందిస్తుంది. ఆరోగ్యం అనేది ఆహారం, వ్యాయామాల సరైన మిశ్రమం. మనం తినేదాని గురించి జాగ్రత్త తీసుకుంటాం కానీ శారీరక వ్యాయామాన్ని విస్మరిస్తాం. కానీ ఆహారం లాగానే వ్యాయామం కూడా నియమితంగా చేయాలి. మీ శరీరాన్ని తీర్చిదిద్దడంలో వ్యాయామం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ ఆరోగ్య స్థాయిని పెంచుతుంది. వివిధ ప్రయోజనాలకు వేర్వేరు వ్యాయామాలు ఉన్నాయి. కొన్నేమో ఆరోగ్యకరమైన శరీరం కోసమైతే, మరికొన్ని రోగాలు తగ్గేందుకు. యోగా లాంటి కొన్ని వ్యాయామాలు మానసిక ఆరోగ్యం కోసం చేసేవి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ మీ అందరికీ చెప్పాను, కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చేతన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాడు అవన్నీ. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. డైలీ 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేస్తే మీ మెదడు మీద దానికి చాలా ప్రభావం ఉంటుందట. అది మీ మూడ్ని బాగుండేలా కూడా చేస్తుంది. ఎందుకంటే సెరటోనిన్, డోపమిన్ లాంటి కొన్ని కెమికల్స్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. దానివల్ల అల్జైమర్స్, పార్కిన్సన్స్ లాంటి మానసిక రోగాలు దరిచేరవు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల నిత్యం ఆందోళన పట్టం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మనసు ఆందోళనలకు దూరంగా ఉంటుంది. నిత్యం ఎక్సర్సైజ్ చేసేవారు ప్రమాదకరమైన గుండె జబ్బులను నివారించుకోగలుగుతారు. మీ కుటుంబంలో హృద్రోగ చరిత్ర ఉంటే శారీరక వ్యాయామం మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే అవకాశాలను మెరుగుపరుస్తుంది. అందువల్ల వ్యాయామాన్ని హృద్రోగం తగ్గించే సాధనంగా తీసుకొని ప్రేరణ పొందండి. మంచి హెల్తీ బాడీ, ఫిట్గా ఉండాలనేది అందరి కోరిక. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మీరు కోరుకున్న బరువును పొందడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సరిపడ వ్యాయామం చేస్తే మీ అధిక బరువు కోల్పోయేలా అది సహాయపడుతుంది. ఎక్సర్సైజ్ చేయడం అనేది బరువు తగ్గడానికే కాదు, హెవీ వెయిట్, ఒబేసిటీ ఉన్న వారిలో త్వరగా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి డయాబెటీస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. హైపర్టెన్షన్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ అంటారు. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఎవ్రీబడి షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ప్రాణవాయువును సరఫరా చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. దీనివల్ల రక్తనాళాలు మరింత విశ్రాంతిగా ఉండేలా సహాయపడి రక్తపోటు తగ్గడానికి పనికొస్తుంది. ఎక్సర్సైజ్ వల్ల మీకు చెమట పట్టి నీరసం రావచ్చు, కానీ దీర్ఘకాలంలో చూస్తే అది మీ శక్తి పెంచి అలసట తగ్గేలా చేస్తుంది. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ టిప్స్ అబౌట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. Only to get back to you in the next segment with more such useful and interesting information. Till then, tata, bye bye.

ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఈరోజు జరిగిన విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయనగూడెం గ్రామంలో 10,45,00,000 వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసి దేశంలోని రికార్డు సృష్టించారని వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. తిరుపతిలో దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పుస్తకాలను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోదీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని పేర్కొన్నారు. పట్టణ అభివృద్దికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నామని రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో నిర్వహించిన 2 రోజుల కార్యశాలలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రభుత్వ కార్యాచరణను వివరించారు. అంత్యోదయ స్ఫూర్తితో గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ, ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్య మెరుగుదల, పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానం ద్వారా పారదర్శక సంక్షేమ పథకాలు పంపిణీ జరుగుతోందని దగ్గుబడి పురంధేశ్వరి తెలిపారు. రాజ్యసభ ఎంపీ ఎన్నికలకు సంబంధించి 4 అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి వెల్లడించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుజన వెల్లడించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: కలిసి బింజు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ముందుగా మన మిత్రులందరికీ హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్. మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం ఈ సాయంత్రం సమయంలో మేము ఎందుకు చేశాను, నేను మీ అన్వర్. మరికి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్నీ 1x1. స్టూడియోలో సమయం చూస్తే 5:06. మరి ఈ టైంలో మనమంతా గీత్ గాథ చెల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. అందుకే మీకోసం ఇప్పుడు వచ్చేస్తున్నాయి దుల్హామ్ లిహాయ్ మరియు జిందగీ తీరే నామ్. ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున గీక్ కథా చెల్లవు సూపరైట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ఏ ఫ్లాట్ మరియు అజాన్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున గీత్ కథ చెల్లో హిందీ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. మరిప్పుడు నెక్స్ట్ మీకు అవసరపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ బేజా ఫ్రై 2 మరియు బాడీ గార్డ్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథ చల్లో హిందీ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ, మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ 1920 ఎవిల్ రిటర్న్స్ మరియు అయ్యా. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన 3-మెన్ కమిటీ విచారణ ప్రారంభించింది. ప్రధానమంత్రి ఉచ్చతర శిక్ష అభియాన్ కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4 కోట్ల 12 లక్షల రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. నెల్లూరులో ఈరోజు జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్రానికి లభించే నిధులు, రాష్ట వాటా సమీకరణ, బ్యాంకు రుణాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానం ద్వారా పట్టణాభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పాలకొల్లు పట్టణ ప్రజలకు ఇంటి వద్దకే సురక్షిత తాగునీరు అందించేందుకు 100 కోట్ల రూపాయల తో పనులు చేపట్టామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ది పనులను మంత్రి ఈరోజు పరిశీలించి ఆయా శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. రేపు తిరుపతిలో జరిగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొంటారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. కేజీహెచ్ మార్చురి వద్ద మృతుల కుటుంబాలను, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న బాధితులను ఆయన ఈరోజు పరామర్శించారు. అనంతరం స్టీల్ ప్లాంట్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజారంగ సంస్థల కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ సమావేశాలు ఈ నెల 18-19 తేదీలలో అమరావతిలోని రాష్ట శాసనసభ కార్యాలయ కమిటీ హాల్ 1లో నిర్వహించనున్నట్లు శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరా ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నాయకులను ఆయన ఆదేశించారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటే

0: ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:06. మరి ఈ టైంలో మనమంతా కృష్ణా తీరమంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాలని, కొత్త కొత్త విషయాలు మాట్లాడుకుంటూ, చక్కటి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణా తీరాన్ని. ముందుగా మీకోసం ఇది కనుక ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. అందుకే మీకోసం దేవర మూవీ నుంచి మన అనిరుద్ధ్ గారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వార్తల వివరాలు. దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
1: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
0: అంతకుముందు భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ది విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. విద్యార్థులు వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని స్వీయ అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఈరోజు జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యు స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ పీఎం ఉషా కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషియన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 4,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ను తీసుకొచ్చిందని, అందులో భాగంగా రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొని కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన రాష్ట్ర వాటా, రుణాల సమీకరణ, ఆర్థిక వనరుల సృష్టి మొదలైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు మరో 10,800 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ,
2: కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4,00,000 కోట్లతో ఒక ఫండ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ద్వారానే ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రంకి ఉన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకులు లోన్లైనా రైట్ చేసుకోవచ్చు, అట్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్ లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. మొత్తం 14,400 కోట్లు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రాజెక్ట్.
0: భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలైన అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా ఎంపిక చేశామని, ఈ చొరవ ద్వారా గుర్తించిన జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి ఉత్పత్తిదారులకు, ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎంపీ శ్రీభరత్లతో కలిసి ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వెల్లడిస్తూ,
3: కేవలం కుటుంబాలను ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్ లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మాపైన ఉంది.
0: జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎన్హెచ్ఎంలోనూ అనుసరిస్తున్నామని తెలిపారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన మెరిట్ ప్రాతిపదికన ఒప్పంద విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఎంపిక చేసిన 392 మెడికల్ ఆఫీసర్లకు త్వరలో పోస్టింగులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఒకే అర్హతతో 6 కేటగిరీ పోస్టులకు ఎంపిక చేసిన వైద్యుల జాబితా అనుసరించి ఈ పోస్టింగులు ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. రాబోయే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట, కర్ణాటక, తెలంగాణ, మధ్య అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో రేపు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక

మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. సంప్రతి వార్తా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనం ఉన్న కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, బేసికల్గా భయ్య ప్రకృతి వాటి అందాలకి అంటే ఏమంటారు దాన్ని, ఏమన్నా సమయానికి పదాలు గుర్తురావు భయ్యా. ఏదేమైనా కానీ భయ్య కొంచెం ఈ ప్రకృతి అందాలంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే అవి సహజంగానే వచ్చేటువంటి ఆ రంగులు వాటి అందాలను చూస్తే ఖచ్చితంగా మైమర్చిపోకుండా ఉంటామా. అలాగే కొన్ని సహజ సిద్ధంగా ఏర్పడతాయండి భయ్య, కానీ వాటి అందం అప్పటి తెలియదు, కానీ కొన్ని వందల ఏళ్ల తర్వాత వాటిని చూస్తే ఇదా ఇంతకాలం నుంచి ఉన్నది, దీని అందాన్ని ఇప్పటిదాకా నేను చూడలేదు అనిపిస్తుంది భయ్య. అలాంటి వాటిలో ఒకటి మీకు చెప్పేస్తాను భయ్య. ఇప్పుడు చాలా అనుకోనటువంటి కొన్ని లోయలు ఉంటాయి, ఆ లోయల్లో ఒక అందమైన లోయ గురించి మీకు చెప్తా. అది ఎక్కడో కాదు, ఉండే మన అమెరికాలోని అరిజోనాలో ఉంది. కొలరాడో నది సృష్టించినటువంటి ఈ లోయ దాదాపుగా 446 కిలోమీటర్ల పొడవు, 29 కిలోమీటర్ల వెడల్పుతో 1.5 కిలోమీటర్ల లోతు కలిగి ఉంటుందట. అంటే అంత లోతు ఉన్నది కదా, అంత వెడల్పు అంత పొడవు ఉంది, అందులో ఏమేమి ఉంటాయి భయ్యా, చాలా చూడడానికి భయంకరంగా ఉంటుందేమో అని అనుకునేవారు ఒకప్పుడు, లాంగ్ లాంగ్ అబు కొన్ని వందల ఏళ్ల కిందట. కానీ రాను రాను ప్రకృతి ఇది మిమ్మకమయ్యి ఎంత బాగా తయారైందంటే చూస్తుంటే ఏదో ప్రత్యేకించి కొంతమంది కళాకారులు పెయింటింగ్ గీసినట్టుగా ఎన్నో రకాల పక్షులు, చక్కటి జీవ సౌందర్యం, ఎంత చక్కగా ఉన్నటువంటి ఆ చెట్లు పువ్వులు చాలా అద్భుతంగా ఉంటుందట. అది ఒక లోయ అంటే ఎవరు నమ్మరట, అంత అందంగా ఉంటుందంట. ఏదో సహజ సిద్ధంగా వచ్చేటువంటి లోయలా కాకుండా ఏదో ప్రత్యేకించి తయారు చేసినట్టుగా ఉంటుందట. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలంటే ఈసారి అటుకి వెళ్ళినప్పుడు చూస్తే అర్థమవుతుంది. నేను ఇంకా చూడలేదు, చూస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను మీకు దీని గురించి. అదన్నమాట సంగతి. ఈలోపైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఛాంపియన్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ రండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున కృష్ణా తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మనందరికీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి తెలుసు. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్నాము, కథలుగా విన్నాము, ఇంకా ఎన్నో సినిమాలుగా కూడా చూసాము, చూస్తున్నాము. అయినా ఇంకా అందులో అంతుచక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ ఏంటి రహస్యాలు అంటే నాకు తెలియదు భయ్యా, నాకు తెలిసిన విషయాలు ఒక రెండు మూడు చెప్తాను మీకు, అదన్నమాట సంగతి. ఇంతకీ అసలు ఇదేంటయ్యా అంటే, దక్షిణ అమెరికాలోని ఈ ఉష్ణమండల వర్షారణ్యం, అంటే అక్కడ చాలా ఎక్కువగా వర్షం పడుతుంటుంది కదా, అందుకే దాన్ని వర్షారణ్యం అని అంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికే ఊపిరితిత్తులుగా పిలువబడుతుంది ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ నది చుట్టూ విస్తరించిన ఈ మొత్తం ప్రకృతి అందం, భూమి మీద ఇంతవరకు మనం చూడని ఎన్నో జాతులు, జంతుజాలాలు ఈ అమెజాన్ అడవుల్లో తలదాచుకుంటున్నాయట. అసలు ఒక విషయం చెప్పాలంటే భయ్యా, టు బీ ఫ్రాంక్, ఇంతవరకు అక్కడున్న వాటిని మనం చూసిన వాటిలో 50%కి పైగానే ఇంకా చాలా దాగి ఉన్నాయట. అంటే సగానికి సగానికి పైగా మనకి తెలియదు అన్ని జంతువులు, అన్ని జాతులు అందులో ఉన్నాయట. సో మనకి తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంత అంటారు చూసారా, అది ఇక్కడ బాగా పనికొచ్చేలా ఉంది భయ్యా, అదన్నమాట సంగతి. సో మరి అందులో మీకు ఎన్ని తెలుసు, మీరు ఎన్నింటిని చూశారు, ఇలా తలుచుకుంటూ ఆలోచించుకుంటూ ఉండండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ, మీకోసం వచ్చేస్తుంది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ నుంచి ఈ టైటిల్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణా తీరంలో. భయ్య ఒక్కోసారి దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తుంటే అనిపిస్తుంది భయ్య, మనం అసలు ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, ఏమవుతాము అంటని. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే గడియారంలో ముళ్ళు తిరిగిపోతుంది తప్ప ఏమీ అర్థం కావట్లేదు భయ్య. అందుకే అటువంటప్పుడు నాకు ఒక విషయం తెలిసింది భయ్య, ఈ చదివిన తర్వాత మనిషి జీవితంలో ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, అందులో కొన్నైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని నాకు అనిపించింది. అదే అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే అసలు మనకి సమయం సరిపోవడం లేదు అని. అసలు ఈ సమయం ఉంది, అసలు ఉందా లేదా, అసలు ఏమవుతుంది ఏంటని డౌట్ వచ్చి రోజుకి 24 గంటలు మాత్రమే ఎందుకు ఉండాలి అని నాకు అనిపించింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకంటే ముందే ఇదే డౌటు ఈ జపాన్ శాస్త్రవేత్తలకు వచ్చినట్టుంది భయ్య. అందుకే ఈ మధ్యన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం రోజులో 12 గంటలు మాత్రమే సూర్యుడు ఎందుకు ఉండాలి, ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకెంత బాగుంటుందా అన్న ఫీలింగ్ గట్టిగా అనిపించట్టుంది. 2 సూర్యుడిని కూడా కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారట. దానికోసం కాస్త టెక్నాలజీని చాలా గట్టిగా వాడి ఏదో ప్రయత్నాలు అయితే చేస్తున్నారని అయితే విన్నాం. ఇంతకుముందు ఎక్కడో అర్ధరాత్రిపూట కూడా లైట్ వెలుగులు పెట్టి పగలగా చూపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. బహుశా వీరేనేమో, మీకు తెలిస్తే కనుక ఆలోచిస్తుండండి. ఇప్పుడైతే వస్తున్నాయి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటోట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి మరి ఈనాటి మన ఏ కృష్ణా తీరం మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదూ. తర్వాత మనం అంతా కలుసుకుందాం మనసును మనసైలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తూ రండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రస్తుత కాలంలో డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యా సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్దం చేయాలని సూచించారు. దేశ క్షేమం కోసం ఆపరేషన్ సింధూర్ లాంటి కీలక నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేశారని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. నేటితో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులు పూర్తి చేసుకున్న రోజు అని ఆయన ప్రస్తావించారు. తిరుపతిలో ఈరోజు ప్రహ్లాద్ జోషి పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు, పనిదినాల పెంపునకు వీలు కల్పిస్తూ వీబీజీ రామ్జీ పథకాన్ని రూపొందించారని 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ అన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన జిల్లాలో అమలు జరుగుతున్న వైద్య, ఆరోగ్యం, విద్య, వీబీజీ రామ్జీ, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతిలో ఈ నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వం 2 పాలనపై విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని దామినేడు వద్ద జరుగుతున్న సభా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి మంత్రి ఈ సాయంత్రం పరిశీలించారు. ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్లను ఏడాదికి 4 కుదించామని, వినియోగదారుల అవసరాన్ని బట్టి ఏడాదికి ఎన్ని సిలిండర్లైనా బుక్ చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఎలాంటి పరిమితి లేదని స్పష్టం చేసింది. మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీల్లో ప్రైజ్ మనీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 48 జట్ల కోసం ఫిఫా $871 మిలియన్ అందించనుంది. ఇందులో విజేతకు $50 మిలియన్, రన్నరప్కు $33 మిలియన్లు, థర్డ్ ప్లేస్లో నిలిచిన జట్టుకు $29 మిలియన్లు, గ్రూప్ స్టేజ్లో వైదొలిగిన జట్లకు తలో $9 మిలియన్ వర్తిస్తాయి. రేపు రాష్టంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,035 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 394 పాయింట్ల లాభంతో 73,918 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 23,242 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
6: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు.

0: దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారి అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ రిపోర్టుల పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే యే జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన యే దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరేంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం

0: బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమాపేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
1: किसी भी राज्य का मैं एक बताना चाहता हूं, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7గురిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 3గురు, తెలంగాణకు చెందిన 3గురు భారతీయ కార్మికులు, ఒక శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5గురు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3గురు ఇంకా ఆసుపత్రిలోనో చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్టు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
2: ఆకాశవాణి.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
6: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
5: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
4: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
6: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
4: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
6: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
4: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
5: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మన స్టూడియోలో సమయం చూస్తే 7:17. ఈ టైంలో మనమంతా మనసును మనసై అంటూ సినీ క్విజ్ గేమ్ షోలో ఆడేస్తూ పాడేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసై ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రాంలో నేను అడిగే ప్రశ్నలకి మీకు సమాధానం తెలిసినట్లయితే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీ పేరు, మీకు తెలిసిన సమాధానం, మీ ఊరు జత చేసి 0866243814కి అయితే వాట్సాప్ చేసేయచ్చు. ప్రశ్నలతో నేను రెడీ, సమాధానాలతో మీరు రెడీ అనుకుంటూ ఇక మొదటి ప్రశ్న. మా సూరిబాబు లవంగారు, అదండి మన సూరిబాబు లవంగం గారు వైఫ్ ఆఫ్ ఆల్డా, ఈ జంటని మీరు ఏ సినిమాలో చూశారు? సూరిబాబు లవంగం వైఫ్ ఆఫ్ ఆల్డా, ఈ జంటని మీరు ఏ సినిమాలో చూశారు? మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్లయితే 0866243814కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న సూపర్ హిట్ సాంగ్ను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మనసులు మనసైలో మనకు నచ్చిన పాటలు వింటూ నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపిస్తూ, మరి ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా గుర్తున్నదా, మా సూరిబాబు లవంగం వైఫ్ ఆఫ్ ఆల్డా, అదేనండి హస్బెండ్ ఆఫ్ ఆల్డాబు అని, ఈ జంటని మీరు ఏ సినిమాలో చూశారు అని. మరి దానికి కానీ మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. తదుపరి హాయ్ గుడ్ ఈవినింగ్ సార్, కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి నుంచి అంటూ, రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడన నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి శ్రీనివాస్ కాకినాడ నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ అస్సాం వలైకం అంటున్నారు, వలైకం అస్సలాం అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. సార్ అర్లా మీరు అనుకుంటున్నది రైట్ ఆన్సర్ అండి. నార్కట్పల్లి మండలం నిమ్మూరు గ్రామం నుండి వెంకటేష్ మహమలత, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటే రైట్ ఆన్సర్ అంటే మన మన్మధుడు చిత్రం అండి. మన్మధుడు చిత్రంలో మరి మన బ్రహ్మానందం గారు సూరిబాబు లవంగం బాగుంటుందండి, మామూలుగా ఉండదు మరి, అదన్నమాట సంగతి. మరిక తదుపరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది మీకోసం. నిప్పు నాగరాజు గారు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ అంతా హడలే అనేది ఒక టాక్ అండోయ్. ఇంతకీ ఈ నిప్పు నాగరాజు గారు ఎవరో మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి, నిప్పు నాగరాజు గారు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ అంతా హడలే అనేది ఒక టాక్. ఇంతకీ ఈ నిప్పు నాగరాజు గారు ఎవరో మీకు తెలుస్తా? తెలిస్తే ఇంకెందుకు ఆలస్యం? 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట కూల్గా వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మనసున మనసైడవు. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? నిప్పు నాగరాజు గారు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ అంతా హడలే అన్నది ఒక టాక్. ఇంతకీ ఈ నిప్పు నాగరాజు గారు ఎవరో మీకు తెలుసా అని అడిగాను. మరి దానికి గారు మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. కనకారావు ఫ్రెండ్ పేట నుంచి పంపించేశారు సినిమా పేరు. ఓకే సార్, అండ్ యాక్చువల్గా ఆ క్యారెక్టర్ చేసిన వారు ఎవరు అని అడిగాను, బట్ మీరు సినిమా పేరు పంపించారు. ఓకే, నెక్స్ట్ నార్కెట్పల్లి మండలం నెమ్మోల్ గ్రామం నుండి విన్న వెంకటేష్ హేమలత గారు పంపించారు సినిమా పేరు. ఓకే అన్వర్జీ, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. ఉమ్మడ నుండి మహమ్మద్ జైనిద్దు స్నేహబాను జైనిద్దు గారు. తాదు పారి కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ నుంచి రైట్ ఆన్సర్స్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎం మురహరి యశ్వంత జానకి రాజు గారు పంపించారు నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయితుల పంపించారు కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. ఈ క్యారెక్టర్ ప్రముఖ హాస్య నటుడు చేశారు అంటూ పంపించేశారు ఫ్రమ్ చిరంజీవి అండ్ హనోక్ పంపించేశారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్జీ, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. శ్రీవి శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ పొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ అంటూ. తదుపరి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి సత్యవేడు తిరుపతి జిల్లా నుంచి కె నేతాజీ గోపినాథ్ పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి పంపించారు కందికాయపల్లి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. ఎన్ హిమంత్ కుమార్ గారు పంపించేశారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. కనకరా ఫ్రెంపడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పంపించేశారు ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. జోగనాయుడు గారు పంపించేశారు, ఏమని ఇంకా ఏమీ లేదే ఇక్కడ పెడన్న జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు. ఓకే నెక్స్ట్ తదుపరి పులిపాటి వెంక

కటేష్ మహబూబ్ నగర్ నుంచి పంపించేశారు, ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, ఈ ప్రశ్నకి ఇంకా రాలేదు. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, మన నిప్పు నాగరాజ్ గారుగా వేణుమాధవ్ చేసి మనల్ని వెంకీ మూవీలో హిల్లేరియస్గా నిర్మించేశారన్నమాట. అది సంగతి. సో మరి నెక్స్ట్ మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మెదడిపోతే దండయాత్ర, ఇది దయ్యాగాడి దండయాత్ర, నా పేరు దయ్య, నాకు లేనిదే అది. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? ప్రశ్న మరొకసారి, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర, ఇది దయ్యాగాడి దండయాత్ర, నా పేరు దయ్య, నాకు లేనిదే అది. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది తెలిస్తే 0866243814 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు అయితే వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన నా మనసును మనసైరావు. ఇందాక క్వశ్చన్ అడిగాం కదా, గుర్తున్నదా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయ్యాగాడి దండయాత్ర. నా పేరు దయా, నాకు లేనిదే అది. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిదే అని అడిగాను. మరి దానికి మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కనకారా ఫ్రమ్ బెటర్ నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించేశారు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సర్తో. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు మొహమ్మద్ ఇనాయతుల్లా, క్షమించాలి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు. తదుపరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సందేహం పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ అండ్ పంపించేశారు రైట్ ఆన్సర్. విజయ సేతుపతి మల్లికార్జున్ మణి విజయవాడ అంటూ. ఓకే నెక్స్ట్ సత్యవేడ్ తిరుపతి జిల్లా నుంచి కే నేతాజీ గోపీనాథ్ మంజుల పంపించేశారు రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాల నుంచి రైట్ ఆన్సర్. గంజి శ్రీని పంపించేశారు పుల్లంపేట నుంచి రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి పంపించేశారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు పంపించేశారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. ఉయ్యూరు నుంచి లత గారు పంపించారు రైట్ ఆన్సర్. శ్రీనివాసరెడ్డి పంపించేశారు వైఎస్ఆర్ కడప డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల పంపించారు కమ్మారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నమ్మూరు గ్రామం నుండి వెంకటేష్ మెహమలత పంపించారు రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పంపించేశారు వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. ఎన్ హేమంత్ కుమార్ గారు పంపించారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఎం మురహరి యశ్వంత జానకి గారు పంపించేశారు రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ కో ఫ్యామిలీ పంపించారు రైట్ ఆన్సర్. హై అంటూ పంపించేశారు ఎంఎంఎస్ నివాస్ నలపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ శ్రీను, గుడ్ నైట్. హాయ్ శ్రీను యోగి కేశవన్ కో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్. తదుపరి చీరాల రామకృష్ణపురం నుండి చక్రపాణి కామాక్షి అనుకో ఫ్యామిలీ పంపించారు రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే టెంపర్. మన జూనియర్ ఎన్టీఆర్ గారు అట్లాగే పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి టెంపర్ అదన్నమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ మనసును మనసై. మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారనుకుంటూ నేను ఇక మీకు బై బై చెప్పేస్తున్నాను. తర్వాత మనం కలుసుకుందాం. జ్యూవెట్ జ్యూవెట్ లవ్. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి స్టే ట్యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికలను మెరుగుపరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకోవటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇండియా వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారుతోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సాయంత్రం దర్శించుకున్నారు.

ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారన్నారు. భారతదేశం మినహా ప్రపంచంలో అత్యధిక దేశాల్లో శాంతి లేదన్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని రాష్టంలోనూ సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు సాయంత్రం మంత్రి దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొత్తం 1892 మంది రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించుకున్న మార్గదర్శకాలను కాలానుగుణంగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముక్కొనపు క్రికెట్ సిరీస్లో భాగంగా శ్రీలంకలోని దంబుళ్లలో ఈరోజు శ్రీలంక ఏతో జరిగిన పోటీలో ఇండియా ఏ 8 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక ఏ జట్టు 268 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నెల 11న ఆఫ్ఘనిస్తాన్ ఏతో ఇండియా ఏ జట్టు తలపడనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. ప్రేమగా దగ్గరైన స్నేహం, ఆ మనసు చాటున దాగి ఉన్న అసలైన ప్రేమను తెలపడం కోసం ఒక కొత్త రూపాన్ని ధరించి, ఆ రూపాన్ని తన ప్రేయసుకి కానుకగా తన నిజమైన జీవితానికి యువరాణిగా చేస్తే ఆ క్షణం ఎలా ఉంటుంది? అదొక ఆనందం, అంతులేని అద్భుతం. ఇన్ని భావాల కలియకే ఈ గీతం ఇదిగో ఇప్పుడు వస్తుంది మీకోసం. మనం చిత్రం నుంచి అను ప్రూబెన్స్ గారు సంగీత సమకూర్చినటువంటి ఈ గీతం మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. నిజమైన ప్రేమ కోసం ఆ పంచభూతాలు కూడా తమదైన సహా

ఆయన అందిస్తాయి అంటుంటారు మన పెద్దలు. అది నిజమో కాదో తెలియదు, కానీ ఈ ప్రేమికుల భావాలను తెలపడం కోసం మాత్రం ఆ పంచభూతాలు కూడా ఎంత బాగా సహకరించాయో ఒకసారి మీరే వినండి. మహానంది చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ మెలోడీ మీకోసం.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

0: సర్వపరిపాలన సమృద్ది మార్గంలో ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గర్భిణీ స్త్రీలకు పసపూర్ణ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. పీఎంఎస్ఎంఏ ప్రారంభమై నేటికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్త వేడుకలను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, గత దశాబ్ద కాలంగా పీఎంఎస్ఎంఏ విజయవంతంగా అమలు చేయడం, దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన మాతృత్వం, ఆరోగ్యకరమైన నవజాత శిశువులను అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రసూతి మరణాలు 86% తగ్గాయని జేపీ నడ్డా తెలియజేస్తూ,
1: ये 10 साल की यात्रा में हमने एक तो सुरक्षित गर्भावस्था में मातृत्व की सुरक्षा की व्यवस्था और सुदृढ़ किया है और स्वस्थ भारत की नींव को और मजबूत किया है. मातृ मृत्यु अनुपात यह भारत का 86% डिक्लाइन आया है, जो कि एक बहुत बड़ी छलांग है. और ग्लोबल डिक्लाइन जो हमारा रहा है, दैट हैज बीन 48%. सो आवर डिक्लाइन इज मच फास्टर एंड मच मोर देन द ग्लोबल डिक्लाइन, दैट वी हैव टू अंडरस्टैंड.
0: పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాలు సంరక్షణ దశాబ్దం అనే ఇతివృత్తంతో చేపడుతున్న ఈ వేడుకల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు ఉచిత సేవలను పొందేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, యుఏఈతో పాటు ఇతర సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాల నుండి వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ నూతన ఆవిష్కరణలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలపై ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల మధ్య ఈ శుక్రవారం ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం జరగనుంది. చిన్న సన్నకారు రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఆ మరుసటి రోజు బ్రిక్స్ దేశాల మంత్రివర్గ సమావేశం జరగనుంది. జోజిలా సొరంగం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని భారీ సొరంగ నిర్మాణంలో తుది బ్రేక్ త్రూ బ్లాస్టింగ్ విజయవంతంగా పూర్తయింది. దీంతో కాశ్మీర్ లోయ, లద్దాఖ్ మధ్య ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల నాటి కల సాకారానికి మరింత చేరువైంది. లద్దాఖ్లోని మీనామార్గ్ ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి చివరి పేల్చివేత ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చివేయడంతో బ్రేక్ త్రూ విజయవంతమైంది. జోజిలా సొరంగం దేశంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారి ప్రాజెక్టులలో ఒకటి. జోజిలా కనుమ కింద 13.15 కిలోమీటర్ల మేర పొడవున ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ పునః పరీక్ష ఏర్పాట్లను ఈరోజు సమీక్షించారు. అనంతరం ఎన్టీఏ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి ప్రక్రియల వరకు అన్ని దశలలోనూ పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను వినియోగిస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడిస్తూ,
2: ఎన్టీఏ రీనీట్ ఎగ్జామినేషన్ 21 జూన్ కో కర్నే జా రహా హై. క్వశ్చన్ పేపర్ బనానే సే లేకే ఎగ్జామినేషన్ సెంటర్ తక్ సఠిక్ సమయ పే పహుంచ్ జానా. ఇస్ బార్ హమ్ లోగ్ థోడా ఔర్ జ్యాదా ప్రికాషన్ లియే హై. మైనే సభీ రాజ్య కీ ముఖ్యమంత్రియో కో అనురోధ పత్ర లిఖా హై, ఉన్కీ పహలే భీ సహయోగ రహా హై, ఇస్ బార్ థోడా ఔర్ భీ ధ్యాన్ దియా జాయే. మై పూరా ఆశ్వస్త హూం, ఇస్ బార్ హమ్ లోగో నే జిమ్మేవారీ ఔర్ దాయిత్వ కే సాథ్ లియా హై. ఎన్టీఏ నిశ్చిత రూప్ మే ఉస్మే సఫల్ హోగీ.
0: దేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించిన నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకులు

0: అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ పరివర్తనాత్మక పాలనను, గ్లోబల్ సౌత్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిశనాయికే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ఒక వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శప్రాయ నాయకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. 20 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయని, దానిని నరేంద్ర మోదీ సాధించి చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్ కూడా నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వీటి కారణంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త అమిత్ భారద్వాజ్ వెల్లడిస్తూ,
1: The southwest monsoon has further advanced into the remaining parts of northeastern states, entire Sikkim and some parts of sub-Himalayan West Bengal region on today. Heavy to very heavy rainfall is likely over Kerala, Karnataka, Tamil Nadu, northeastern states and sub-Himalayan West Bengal and Sikkim regions during
0: ఎంఎన్ఆర్ఈజీఏ స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తాత్కాలిక బడ్జెట్ కింద 95,692 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడిన తరువాత కొత్త చట్టం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాలు బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపులు చేయగా జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఏ రాష్ట్రానికి నిధుల కేటాయింపులను తగ్గించలేదని, గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ను 40% పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
6: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. పెళ్ళి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది అంటుంటారు.

కానీ ఆ పెద్దవాళ్ళు చెప్పిన ఆ మాట ఆ సమయంలో గనక విని ఉంటే నిజంగా ఈ సమయానికి చక్కగా ప్రియురాలితో కాకుండా భార్యతో పిల్లలతో కలిసి పాట పాడుకుంటూ ఉండేవాడు మన హీరో గారు. ఏది ఏమైతేనే ఇప్పటికైనా కానీ ఆ దేవుడు కరుణించి ఒక వరం ఇచ్చినట్టుగా ఇదిగో ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతుంది. ఆ ఆనందమే ఈ పాట. మీరు వినండి వెంకీ చిత్రం నుంచి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మనమున్నాం జ్యూవెట్ జ్యూవెట్ లవ్. ఆమెను చూడాలి అంటే కళ్ళు మాత్రమే ఉంటే సరిపోవు. చక్రాల్లాంటి ఆ కళ్ళలో చీకటిని కూడా వెలుతురుగా మార్చే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ దాకి ఉంది. ఆమె ఎంత అందమైనదంటే ఒక్కోసారి రాక్షసుల అల్లరి చేసినా మరోసారి ఆ అమాయకపు అందమైన చూపులతో భలే ముచ్చటగా ముద్దు ముద్దుగా కనిపిస్తూ ఉంటుందంట ఈ అందాల రాక్షసి. అదేంటో తెలియాలంటే ఒకే ఒక్కడో చిత్రం నుంచి ఈ పాటను వినాల్సిందే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 9 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకు సరాబోతున్న గీతాలు రౌడీ అల్లుడు మరియు కొండవీటి దొంగ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్జం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న మధుర స్వరాలలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు దొంగ మొగుడు మరియు విచిత్ర సోదరులు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు సీత మహాలక్ష్మి మరియు వేటగాడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెయ్యరా, ఎత్తులు చిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హక్కురా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10:03. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆ పాత మధుర గీతాలని ఈ సమయంలో వింటూ ఆనందిస్తుంటాం కదా, వినిపించిన రాగాలి అంటూ. మరందుకే మీకోసం వచ్చేస్తున్నాయి ఈనాటి వినిపించిన రాగాలి ఈనాటి కార్యక్రమంలో. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు ఆరాధన మరియు గాలిమేడలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న వినిపించిన రకాలి కార్యక్రమంలో ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు రంగుల రాట్నం మరియు కథానాయకుడు ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాకాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు శారద మరియు మీనా. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమంలో చాతాది వైష్ణవులు పగటి వేషాలు వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల వెంకటేశ్వర్ల బృందం.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వైలిన్, శ్రీ ఎమ్మెల్యేన్ రాజు మృదంగం.